ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వీజ మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 29వ తేదీ మంగళవారం. నిలయంల సమయం 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:10 ప్రసారమవుతుంది. ఇక ప్రభాత ప్రసారంలోని మా కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో రాగద్వేషాలు, చేరువేల భార్గవశర్మ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో హరికీర్తనలు వింటారు. పొలం పనులు కార్యక్రమం 6:35. ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో కొర్రపంట సాగు ఈ అంశం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించే వివరాలు. ఈ ఉదయం 7:00 నిజామాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలోని మొదటి అంశం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా వివరాలు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పులు ఈ అంశం గురించి డాక్టర్ మహేశ్వరరెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మధురై మణి అయ్యర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ ఉదయం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె మహతి జ్యోతిర్మయ్య గారు ఆలపించిన భక్తిగీతాలు ప్రసారమవుతాయి. వీరికి వాద్య సహకారం వయలిన్పై శ్రీ మహమ్మద్ జియావుద్దీన్, మృదంగ సహకారం శ్రీ పెరవల జయభాస్కర్ గారు. 11:30

నిమిషాలకు సుగమ సంగీత కార్యక్రమంలో శ్రీమతి షుమోనారాయ్ విశ్వాస్, శ్రీమతి ఫరీద్ ఖానుమ్ ఆలపించిన గజల్స్ ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోక మహిళా కార్యక్రమంలో వినికిడి సమస్యలు, ఇది రావడానికి కారణాలు, చికిత్స పద్ధతుల గురించి ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ డి లావణ్య గారితో పరిచయం వింటారు. 12:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో నీలమ్మ సంతానం ఘట్టం కథ 2వ భాగం ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ సింగార పోదయ్య వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో వానాకాలంలో ఆముదం పంట సాగు కనువైన రకాల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తిలో అధిక దిగుబడులకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి జనగాం జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ తేజవత్ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో గోపాలకృష్ణ గారు ఆలపించిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంథన్ ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈరోజు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఏషియన్ క్రీడల ముఖ్యాంశాలు 20వ సంచిక ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: preparedness at the military strategic level and engage with senior government functionaries through an institutionalized mechanism. The conference will be pivotal in underscoring Indian Navy's contribution towards safeguarding India's maritime interests, including security of energy, amidst the ongoing conflicts in West Asia. On the opening day of the conference, Defence Minister Rajnath Singh will share his vision and guidance on national maritime perspectives and expectations from Indian Navy. The Chief of the Defence Staff and the Chief of the Army Staff will also engage with naval commanders to foster tri-services synergy and integration. The FASTag annual pass has crossed the significant milestone of 1 crore passes issued after its launch on 15th August last year. Ministry of Road Transport and Highways said that the milestone reflects growing acceptance of the annual pass among private vehicle owners for providing a seamless and economical travel option on the national highways and expressways. It said that the pass is applicable on about more than 1,000 fee plazas on national highways and national expressways, which eliminates the need to frequently recharge FASTag through one-time fee payment of 3,075 rupees for one-year validity or 200 toll plaza crossings. India has dispatched about 3 tons of anti-tuberculosis medicines to Colombo to help support Sri Lanka's public health system. In a social media post, External Affairs Minister Dr. S. Jaishankar announced the dispatch and expressed India's commitment to supporting its neighbouring country. Dr. Jaishankar said, India remains committed to supporting Sri Lanka's public health system. About 3 tons of anti-tuberculosis medicines were dispatched to Colombo yesterday. India continued its impressive medal-winning run at the Asian Games in Aichi, Nagoya, Japan, with athletes and shooters adding several medals to the country's tally. In athletics, India secured a double podium finish in the men's javelin throw. Yashveer Singh won the silver medal with a personal best effort of 85.72 meters, while Rohit Yadav claimed bronze with a throw of 84.35 meters. In the men's long jump, Sri Shankar Murali secured the silver medal with a best effort of 8.07 meters. Gulveer Singh also added another silver to his tally after finishing runner-up in the men's 1,500 metres. He had earlier won silver in the men's 10,000 metres. In shooting, Isha Singh won silver in the women's 25-metre pistol individual event. The 21-year-old Indian shooter finished second with a score of 38 points. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఈనాటి భావన కార్యక్రమంలో రాగద్వేషాలు ఈ అంశం గురించి చేరువేల భార్గవశర్మ గారి లఘు ప్రసంగం వింటారు.
2: రాగద్వేషాలు, రాగం అంటే ఒక వస్తువు కానీ లేక ఒక వ్యక్తి మీద కానీ కావాలని కోరుకోవటం. ఇక్కడ వ్యక్తి అంటే ఆ వ్యక్తి యొక్క ఉన్నతిని కోరుకోవటం అని మనం అర్థం చేసుకోవాలి. ద్వేషం అంటే ఒకరి మీద అయిష్టత కలిగి ఉండటం. ఆశచేత మనుజు డల్లాడుచుండును రాగద్వేషములను రగులుచుండు చిత్తశుద్ధి ఒకటి చేకూరకుండిన విశ్వధాభిరామ వినురవేమ. రాగద్వేషాలను అధిగమిస్తేనే కాని చిత్తశుద్ధి కలుగుతుంది అని అంటాడు వేమన. అదే ఏనుగుల లక్ష్మణ కవి, సిరి చేరినప్పుడు సంతోషపడడు, వ్యసనముల్ వచ్చిన వగవపడడు, రాగద్వేషములకు రంజిల్లి లోబడడు, వాడెపో పుడమిపై నుత్తముండు. ఉత్తముడు అయిన మానవుడు ధనము వచ్చినప్పుడు సంతోషపడడు, కష్టాలు వస్తే కలత చెందడు, రాగద్వేషాలకు లోబడకుండా ఉంటాడు అని అంటున్నాడు. భారతంలో ధృతరాష్ట్ర మహారాజు తన కుమారుడైన దుర్యోధను మీద రాగము పుత్ర వ్యామోహం కలిగి ఉన్నందున అతను చిన్నప్పటి నుంచి చేసే అకృత్యాలను తెలిసినా కూడా దండించకుండా ఉండి చివరకు పాండవులకు అన్యాయము మోసము చేసినా కూడా నోరు మెదపకుండా ఉన్నాడు. దాని పర్యవసానంగా దుర్యోధనుడు యుద్ధంలో మరణించాడు. అదే ధృతరాష్ట్రుడు ధర్మపరునిగా ప్రవర్తించి పాండవులకు చెందవలసిన రాజ్యాన్ని పాండవులకు ఇవ్వమని తన కుమారునికి చెప్పి ఒప్పించి వారల రాజ్యాన్ని వారికి ఇప్పిస్తే అటు వారు ఇటు తన కుమారులు 100 మంది సుఖసంతోషాలతో ఉండేవారు. ఒక పొరపాటు నిర్ణయం వలన వంశక్షయం కలిగిందని మనకు తెలుస్తున్నది. దానికి కారణం కేవలం పుత్ర వ్యామోహము అంటే రాగము. ద్వేషం వలన కలిగిన నష్టం పురాణగాథలు మనం శిశుపాలని వృత్తాంతం చెప్పుకోవచ్చు.

0: శిశుపాలుడు శ్రీకృష్ణుని మేనత్త కుమారుడు, వరుసకు బావమరిది అవుతాడు. కాగా అతను విదర్భరాజైన భీష్మకుని కుమార్తె రుక్మిణీదేవిని ప్రేమిస్తాడు. కానీ రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ గుణగణాలను తెలుసుకొని మనసుపడి ఆయనను పరిణయమాడని నిర్ణయించుకుంటుంది. ఒక విప్రోతమునితో ఆ విషయం తెలిపి ఒక ప్రేమలేఖను లిఖించి ఆయనతో శ్రీకృష్ణ పరమాత్మకు ఇవ్వవలసిందిగా కోరుతుంది. అది అందుకని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని రథం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. తర్వాత ఇరువురు వివాహం చేసుకుంటారు. ఈ విషయం జీర్ణించుకోలేని శిశుపాలుడు శ్రీకృష్ణుని మీద అనవసరమైన ద్వేషాన్ని పెంచుకుంటాడు. అతను అనవసరముగా ప్రతి విషయంలోనూ శ్రీకృష్ణుని తప్పుపట్టడం చేసేవాడు. ఆ ద్వేషం ధర్మరాజు నిర్వహించిన రాజసూయయాగంలో పరాకాష్ఠకు చేరుకుంది. ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగానికి అందరూ ఇచ్చేస్తారు. సభలో ఎవరికి అగ్రతాంబూల్యం ఇవ్వాలనే చర్చను చేస్తారు. అప్పుడు భీష్ముని సూచన మేరకు ధర్మరాజు శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇస్తాడు. ఇది చూసి తట్టుకోలేకపోయిన శిశుపాలుడు ద్వేషంతో ఊగిపోతాడు. సభాసభ్యులందరి ముందర శ్రీకృష్ణుడిని, భీష్ముడిని అత్యంత హీనంగా దారుణమైన మాటలతో నిందిస్తాడు. శిశుపాలుడు తిడుతున్నా శ్రీకృష్ణుడు ప్రశాంతంగా భరిస్తాడు. ఎందుకంటే మేనత్తుకు ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పుల వరకు క్షమించాలి. శిశుపాలుడు ద్వేషంతో అంధుడై లెక్క పూర్తి అయిందనే స్పృహ లేకుండా 101వ నింద వేస్తాడు. 100 తప్పులు పూర్తిగానే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు. ఆ చక్రం శిశుపాలుడి శిరస్సును ఖండిస్తుంది. అవతలి వారిపై పెంచుకున్న పగ చివరకు తన సొంత నాశనానికే దారితీస్తుంది. ఈ గాథ వలన మనకు మనుషుడు ద్వేషంతో తన విచక్షణా జ్ఞానాన్ని కోల్పోకూడదని అర్థం చేసుకోవాలి.
1: రాగద్వేషాలు ఈ అంశం గురించి చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఇంతవరకు హరికీర్తనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా వివరాలు, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పులు ఈ అంశంపై డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురైమణి అయ్యర్ గారి గాత్రం వింటారు. 9:10 ఈ ఉదయం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వానాకాలంలో కొర్ర పంట సాగు ఈ అంశంపై వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందిస్తున్న వివరాలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కొర్ర సాగు వివరాల గురించి ఈ విధంగా మన రైతు సోదరులకు అందజేస్తున్నారు వివరాలు. కొర్ర పేదవారి ఆహారపు పంట. గతంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు ఆహార పదార్థంగా కొర్రన్నం చాలా శ్రేష్టము, కానీ ఇతర పంటలతో పోలిస్తే దిగుబడి తక్కువ ఉండటం, మార్కెట్ ధర తక్కువ ఉండటంతో క్రమేపీ పంట సాగుకు దూరం అవుతూ వచ్చాం. కానీ మారిన ఆహార అలవాట్లతో, పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులతో వైద్యులు చిరుధాన్యాల ఆహారం మంచిదని సూచిస్తుండటంతో తిరిగి వీటి వాడకము ఊపందుకుంది. కొర్ర పంటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ప్రకాశం, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో సాగు చేస్తున్నారు. కొర్ర పంటను ప్రధానంగా వర్షాధారంగా తేలిక నేలలో సాగు చేస్తుంటారు. మరి ఈ కొర్ర రకాల విషయానికి వస్తే, మొదటి రకం ఎస్ఐఏ 3085, ఈ రకం 75-80 రోజుల పంట కాలం కలిగి ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది. ఎస్ఐఏ 2088, దీన్ని సూర్యనంది అని కూడా అంటారు, ఈ రకం 75-20 రోజుల పంట కాలం కలిగి ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాలు దిగుబడిస్తుంది. అగ్గి తెగులు, వెర్రికంకి తెగులు తట్టుకుంటుంది. ఆ తర్వాత ఎస్ఐఏ 3156, ఈ పంట రకం 85-90 రోజుల పంట కాలం కలిగినా ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది, వెర్రికంకి తెగులును తట్టుకుంటుంది. ఎస్ఐఏ 3223, ఇది 85-90 రోజుల పంట కాలం కలిగి ఈ రకం 15 క్వింటాలు దిగుబడినిస్తుంది, అధిక దిగుబడినిచ్చే రకం. తర్వాత ఎస్ఐఏ 3222, దీన్ని గరుడ అని కూడా అంటారు, ఇది ఈ పంట రకం 60-65 రోజుల పంట కాలం కలిగి 6-8 క్వింటాల దిగుబడినిస్తుంది, స్వల్పకాలిక రకము, పంట సరళి అనుకూలంగా ఉంటుంది. ఇక విత్తుకునే సమయం వర్షాధారంగా జూన్ 2వ వారం నుండి జూలై 2వ పక్షం వరకు సాగు చేస్తున్నారు. అనుకూలమైన నేలలు, తేలికపాటి ఎర్ర చిలక నేలలు, నల్లరేగడి నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం గల అన్ని నేలలు అనుకూలం. విత్తన మోతాదు గురించి ఈ విధంగా, ఎకరానికి 2 కిలోలు సరిపోతుంది. ఇక ఉత్తన శుద్ధి కార్యక్రమం గురించి, 1 గ్రాం కార్బన్ నజీముతో కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేస్తే తెగుళ్లను నివారించుకోవచ్చు. ఇక విత్తే పద్ధతి ఈ విధంగా తెలియజేస్తున్నారు. విత్తే ముందు 1:3 నిష్పత్తిలో విత్తనము, సన్నని ఇసుక కలుపుకొని విత్తుకోవాలి. విత్తే దూరము వరుసల మధ్య

0: 22.5 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. విత్తిన 10-20 రోజులలోపు వత్తు మొక్కలను తీసివేయాలి. ఇక ఎరువులు ఏ విధంగా ఈ పంటకు అందించాలన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎకరానికి 3-4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలిదున్నాలి. ఎకరానికి 8 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30-35 రోజులకు మరో 8 కిలోల నత్రజనిచ్చే ఎరువును పైపాటుగా నేలలో తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇక కలుపు నివారణ విషయానికి వస్తే, విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా వీలును బట్టి పలుమార్లు అంతరకృషి చేయాలి. ఇక సస్యరక్షణ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు శాస్త్రవేత్తలు. ముందుగా గులాబీ రంగు పురుగు ఆశిస్తే ఏ విధంగా నిర్వహించుకోవాలి? లద్దె పురుగులు మొవ్వను తొలచి తినడం వలన మొవ్వ చనిపోతుంది. దీని నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి. కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్లు క్లోరాంట్రో నిలిపురోల్ కలిపి పిచికారి చేయాలి. ఇక వెరికంకు తెగులు ఆశించినట్లయితే తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగున బూజు లాంటి శిలీంద్రం పెరుగుదల కనిపిస్తుంది. మొక్కల నుండి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారుతాయి. దీని నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక అగ్గి తెగులు ఆశించినట్లయితే మొక్కల ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటర్ నీటికి 2.5 గ్రాములు మ్యాంకోజబ్ లేదా 1 గ్రాము కార్బన్ డైజిమ్ కలిపి పైరుపై పిచికారి చేసుకుంటే ఈ అగ్గి తెగులను నివారించుకోవచ్చు. ఈ విధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కొరసాగును మేలైన పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలి అన్న వివరాలు మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. ఈ ఆధునిక కాలంలో ఆరోగ్య పరిరక్షణకై ప్రజలందరూ ఎక్కువగా మక్కువ చూపుతున్నటువంటి కొర్ర పంట, కొర్ర సాగును, కొర్ర బియ్యాన్ని అందరికీ అందించేందుకు రైతులందరూ చక్కగా పంటలు పండించి అందరి ఆరోగ్యం కాపాడవలసిందిగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆరోగ్యం గురించి రకరకాల మిల్లెట్స్ బాగా తినాలని, అంటే తృణధాన్యాలు ఎక్కువగా వాడితే చక్కటి ఆరోగ్యం, అలాగే ఈ చక్కెర వ్యాధి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని చెప్పేసి శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ అవగాహన వలన ప్రజలందరూ చక్కగా ఈ కొర్ర బియ్యాన్ని వాడుతున్నారు. అందువల్ల ఈ డిమాండ్ కూడా పెరిగింది. ఈ డిమాండ్ పెరిగిన ఈ సందర్భంలో రైతులందరూ ఒకంత ఈ కొర్ర పంట పట్ల ఆసక్తి చూపించి చక్కటి పంట పండించి మన దేశ పౌరుల ఆరోగ్యాన్ని కాపాడగలరని రైతులందరినీ ఆశిస్తున్నాం.
1: వానాకాలంలో కొర్ర పంట సాగు ఈ అంశంపై వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించిన వివరాలు విన్నారు. ఈరోజు సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనలు ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో ఆముదం పంట సాగు కనువైన రకాల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.

ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తిలో అధిక దిగుబడులకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి జనగాం జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ తేజవతి లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో మీరు వింటారు.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 7:15

0: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం గురించి తాండూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున రైతులు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జతచేసి 23240852, 23240853 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జతచేసి 23240852, 23240853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ గురువారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసారమవుతుంది.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు. దేశంలో నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ది కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తరువాత నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్లబైల సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకి ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి

0: మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20 తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం నలుమూలలా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతోపాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులు కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి, అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చారు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛభారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛసాగర్, సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు. ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలో వాటన్నిటి డెవలప్ చేయడానికి 11,085 కోట్ల యాక్చువల్గా ఈ రోజు ఆ శాఖ సేకరించి అలాట్ చేసింది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ ఉప కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. వీరికి రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
4: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారన్న అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్నప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని, లభ్యతలో గాని, నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది.
0: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపు

0: చేస్తున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్టేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు మ్యాప్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోప్ ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్బంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వేస్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రవాచికా నిధి జాహ. अथ वार्ताः. न्यूयॉर्क नगरे आयोजितायाः संयुक्त राष्ट्र महासभायाः 81वें सत्रस्य उच्चस्तरीय उपवेशने भारतेन रंगभेदस्य, प्रजातीय विभेदस्य, परदेशी द्वेषस्य तथा तत्सम्बद्धानां असहिष्णुतानां उन्मूलनार्थं स्वकीया असंदिग्धा प्रतिबद्धता पुनः प्रकटिता. DDPA इति दुर्बल घोषणा तथा कार्ययोजनायाः अंगीकरणस्य 25वें वार्षिकस्य स्मरणावसरे भारतस्य आधिकारिकं वक्तव्यं वितरता विदेश कार्यमंत्रालयस्य सचिवेन CB जॉर्ज इत्यनेन जागतिक समतायाः, मानव प्रतिष्ठायाः च संवर्धनार्थं भारतस्य पक्षः प्रकटीकृतः. विदेश कार्य मंत्रालयस्य प्रवक्त्रा रणधीर जयसवालेन उक्तं यत् सचिवेन सर्वेषां कृते समानतायाः, गौरवस्य च संरक्षणार्थं अमोघ संकल्पः पुनः संप्रख्यापितः. ONGC इत्यायोगस्य अन्वेषण निदेशकः ओम प्रकाश सिंहा संप्राह यत् E20 एथनॉल मिश्रित पेट्रोल इंधनं वैदेशिक तैल आयातं अधिक मात्रायां घटयित्वा देशस्य आत्मनिर्भरतां वर्धयिष्यति. अहमदाबादे भारत ऊर्जा सप्ताह 20/27 इत्यस्य पूर्वालोकन प्रसंगे भाषमाणः सः अवोचत् यत् E20 इंधनम् एकं समाह्वानम् अस्ति, किन्तु आधुनिक प्रविधिना अस्य परिहारो भविष्यति. सः स्पष्टं न्यगादीत् यत् पश्चिमैशिया युद्धस्य कारणात् जगति देशैः वैदेशिक निर्भरता न्यूनीक्रियते. अस्मिन् काले भारतस्य वर्धमानाम् ऊर्जा आवश्यकताम् विचार्य भारत ऊर्जा सप्ताहः एका प्रमुखा पीठिका वर्तते. भारतीय रेल विभागेन पूर्वोत्तर रेल विभागस्य वाराणसी मण्डले 14,600 किलोमीटर परिमिते क्षेत्रे कवच 4.0 इति प्रणाल्याः स्थापनायै 23,200 कोटि रूप्यकाणि अनुमोदितानि. अनुमोदितया परियोजनया वाराणसी मण्डलस्य चिह्नितेषु अवशिष्टेषु खण्डेषु कवच 4.0 इति प्रणाल्याः विस्तारो भविष्यति, येन रेल परिचालनाय उपलब्धं सुरक्षातन्त्रं सुदृढं भविष्यति. ఉపక్రమోయం అధిక సురక్ష

0: సురక్షితం విశ్వసనీయం చ రేల పరిచాలనం సునిశ్చేతుం తథా సంపూర్ణే భారతీయ రేలజాలే స్వదేశీయ కవచ్ ప్రౌద్యోగిక్యా విస్తారాయ క్రియమాణానాం ప్రయాసానాం సమర్థనం కరిష్యతి. భారతేన స్వీయ వస్తూనాం సేవానాం చ ఆహత్య నిర్యాతస్య పరిమాణం త్రిషష్ట్యుత్తర అష్టశత బిలియన్ డాలర్ పరిమిత ధనాత్ వర్ధయిత్వా ఏక్ ట్రిలియన్ డాలర్ పరిమితం విధాతుం ఉచ్చ లక్ష్యం వినిర్ధారితం. హ్యః ముంబయ్యాం సంజాతస్య భారత సంయుక్త అరబ్ అమీరాత్ నివేశ సంబంధి ఉచ్చస్తరీయ సంయుక్త కార్యబలస్య చతుర్దశోపవేశనానంతరం అస్య ఐతిహాసిక లక్ష్యస్య ఘోషణాకారి. వాణిజ్యోద్యోగ మంత్రిణా పీయూష గోయలేన ప్రోదీరితం యత్ జాగతిక సంకటేషు సత్యపి ప్రవృత్తస్య విత్తీయ వర్షస్య ప్రథమ షట్ మాసేషు పణ్య నిర్యాతే 15% అధికం వృద్ధిః సమవాపి. జపాన్ దేశస్య ఐచి నాగోయా నగరే ఆయోజ్యమానాసు ఏషియా క్రీడాసు భారతస్య పదక ప్రాప్తి క్రమః హ్యః అపి అనువర్తితః. లక్ష్యవేద క్రీడా క్రికెట్ కురాష్ ముష్టయుద్ధం ఇత్యాదిషు క్రీడాసు భారతీయ క్రీడకైః పదకాని ప్రాప్తాని. భారతేన పదక సంఖ్యాయాం 8 పదకాని అధికాని యోజితాని. భారతీయ పురుష క్రికెట్ దళం చ ఉపాంత్య చక్రే ప్రవిష్టం. పురుషాణాం కుంతక్షేప స్పర్ధాయాం భారతస్య 2 పదకే ప్రాప్తే. యశవీరసింహేన రజత పదకం తథా రోహిత యాదవేన కాంస్య పదకం అవాప్తం. ఇది వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్.
2: ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించినట్టు నిజామాబాద్ జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్ తెలిపారు. 18 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన అర్హులైన బీసీ మహిళలు tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టేషన్ చేసుకుని వాటి హార్డ్ కాపీలను జిల్లాలోని మున్సిపల్ సంబంధిత మండల అధికారి కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. సమాజంలోని చివరి అంచెలోని వ్యక్తి అభివృద్ది చెందే వరకు దేశాభివృద్ది పూర్తి కాదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతిని పురస్కరించుకుని ఇందూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పండిత దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంత్యోదయ సిద్దాంతం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. ఖమ్మంలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నీలం రామచంద్రయ్య భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పలు గ్రామాల మీదుగా సాగింది. నాయకులు కరపత్రాలు పంపిణీ చేస్తూ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట ఉపాధ్యకులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ రైతులు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు C2+50% కనీస మద్దతు ధర కల్పించాలని, సాగు ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో జరిగే జాతీయ మహాసభలకు 18 రాష్ట్రాల నుంచి రైతు కూలీ ప్రతినిధులు హాజరై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ జాబితాలోని లోపాలను సరిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో అధికారులు సిబ్బందికి సూచించారు. శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని నిజామాబాద్ డీఆర్ఓ గీత అన్నారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా తల్లులు తమ చిన్నారులకు గోప్యతతో ప్రశాంత వాతావరణంలో పాలిచ్చేందుకుగాను డీఎంహెచ్ఓ రాజశ్రీ జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్యతో కలిసి నిజామాబాద్ ఐడీఓసీ కాంప్లెక్స్ లో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ను ప్రారంభించారు. అలాగే నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ను 3 సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి ఉషాకిరణ్, 4 సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ ప్రారంభించారు. ఖరీఫ్ 2026-27 సీజన్లో ధాన్యం సేకరణ నిల్వకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రాష్టంలో అన్ని చోట్ల కంటే ముందుగానే నిజామాబాద్లో ధాన్యం దిగుబడులు చేతికి అందనున్న నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారం నుంచే కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మిషన్లు, టార్పాలిన్లు సిద్దంగా ఉంచాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు తహసీల్దారులతో ధాన్యం సేకరణపై

0: కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. రైతులకు అందుబాటులో ఉండేలా 736 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టినట్లు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యకులు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. ఈ యాత్ర అక్టోబర్ 4న జగిత్యాల వరకు సుమారు 180 గ్రామాల మీదుగా కొనసాగుతుందని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా పాటుపడాలని నిజామాబాద్ సిపి సాయి చైతన్య సూచించారు. స్థానిక ఐటీ టవర్స్ లో ఎన్ఎన్ఏఐ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎన్ హ్యాకథాన్ 2026 కోడ్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై హ్యాకథాన్ లో విద్యార్థులు యువత రూపొందించిన ఏఐ ఆధారిత వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తుపాకీ మిస్ఫైర్ అయ్యి డ్యూటీ ముగించుకుని వచ్చిన నైట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎన్ఎస్ఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్ఐ సతీష్ మృతి చెందారు. విధి నిర్వహణ అనంతరం ఉదయం తన ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ అయినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా తహసీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అంశాలపై ఆయన కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు తప్పదని నిజామాబాద్ సిపి సాయి చైతన్య హెచ్చరించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2వ వారం నాటి వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 1784 మందిపై కేసులు నమోదు చేయగా
1: నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ డి రాజ్కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని, 2032 నాటికి $200 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: భారత్లో యుఏఈ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ, రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక

0: కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్ట్రకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారో మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత కియా హై. భారత్ సర్కార్ రాజ్యో కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే బీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో భావి హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం బీ ఉన్ రాజ్యో మే జాకే స్థితి దేఖుంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్.
0: వరి సాగు తర్వాత ఖాళీగొండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ను కలిశారు. భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సదస్సు 1 అక్టోబర్ వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాలు విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2వ ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్దతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్, జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడానికి పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబీ పార్థివాళ జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన్ పోర్టల్లో చెల్లించిన చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు ప్రైవేటు వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే 1 సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల

0: దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. జపాన్లో ఐచినోగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లలో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫ్రీస్టైల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా, మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యారామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలోని అంశాలు. మొదటి అంశం, ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పుల గురించి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయాలు ప్రసారమవుతాయి. మరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రపంచ హృదయ దినోత్సవం గురించిన వివరాలు.

వరల్డ్ హార్ట్ డే అనగా ప్రపంచ హృదయ దినోత్సవం. ఆయుర్వేద వైద్యులు కానీ అల్లోపతి వైద్యులు కానీ హోమియోపతి వైద్యులు కానీ చెప్తున్న మాట ఒకటేనండి, తగినంత నిద్ర, వ్యాయామం, ఆహారం మీదే మన ఆరోగ్యం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మరి అంతే కదా. మరి ఈరోజు ప్రత్యేకత గురించి చెప్పుకుంటే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ గుండె దినోత్సవం జరుపుకుంటున్నాం. గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000 సంవత్సరంలో దీన్ని ప్రారంభించాయి. వీటి యొక్క ముఖ్య లక్ష్యం ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలను తగ్గించడం మరియు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించడం.

మరి వీటిని నివారించాలంటే ఏం చేయాలి? పౌష్టికాహారం తీసుకోవాలి, ఉప్పు నూనె పంచదార వంటి వాడకాన్ని తగ్గించుకోవాలి, అలాగే పౌష్టికాహారం పండ్లు ఆకుకూరలు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, అలాగే శారీరక శ్రమ తగినంతగా అనగా రోజు కనీసం 30 నిమిషాల పాటు నడవడం, ఈత కొట్టడం లేదా యోగా చేయడం వంటి వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది. మరి చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. ఎలా? పొగ తాగడం మరియు మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి. ఇవి రక్తనాళాలను దెబ్బతీస్తాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీనికోసం ధ్యానం మరియు మంచి నిద్ర ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ విధంగా గుండెను పదిలం చేసుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పులు ఈ అంశంపై డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ళ నొప్పుల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ పిశాటి మహేశ్వర రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మహేశ్వర రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సాధారణంగా ఇప్పుడుండే సమాజంలో చాలామందికి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది సర్వసాధారణమైపోయింది.
1: అవునండి.
0: ఒకప్పుడు పెద్దవాళ్ళు అంటే ఒక 60-70 ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు, కానీ ఇప్పుడుండే ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటారు?
1: ప్రెసెంట్లీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ నాకు తెలిసి అయితే అది మెయిన్ అనిపిస్తుందండి. ముందుగా మనం చేసే డైలీ యాక్టివిటీస్, ఇవి మెయిన్ రీజన్.
0: అంటే ఏ ఏ యాక్టివిటీస్ వల్ల మోకాళ్ళ నొప్పులు ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉందంటారు?
1: ఎక్సర్సైజ్ చేయడం చాలా తగ్గిపోయిందండి. ముందులాగా ఇంటి పనులు చేయడం కూడా ముందు ఇంకెక్కువ చేస్తుండే, ఇప్పుడు అది కూడా కొంచెం తగ్గింది. దాంతోపాటు ఈవెన్ ఎక్స్పోజర్ టు సన్, ఇప్పుడు ఎక్స్పోజర్ టు సన్ కూడా తగ్గే వరకు దాంతో విటమిన్ డి తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు ఎక్కువవుతున్నాయండి.
0: అంటే విటమిన్ డి ఒకటే కారణం అంటారా, కాల్షియం కూడా ఏమన్నా?
1: యా బోత్ అండి. ఇదే వాళ్ళు లైక్ ఎట్లా అంటే ప్యారలల్ గా ఉంటాయి విటమిన్ డి అండ్ కాల్షియం. సో రెండింటి నుంచి
0: అంటే పూర్వము విశాలమైన ప్రదేశాల్లో ఉండడము,

0: పని చేస్తే కూడా సన్కి అంటే సూర్యుడికి ఎక్స్పోజ్ కావడము, ఆ ఎండ వీల మీద పడ్డము, ఇలా అలాగే ఆహారపు అలవాట్లో కూడా సరిపడినంత కాల్షియం ఉండేది.
1: అవునండి,
0: ఇప్పుడు అది తగ్గిందంటారా?
1: డెఫినెట్గా తగ్గిందండి. ఇప్పుడు మనం తినే ఆహారం కూడా ముందంతగా ప్యూరిటీ తోటి ఉండలేవు. మనము ఇంట్లో బయట నుంచి తెచ్చే కూరగాయలు కానీ బయటికి వెళ్ళి తినేదాన్ని కూడా టూ మెనీ పెస్టిసైడ్స్ వాడుతున్నాడు, అన్ని ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నాడు, కల్తీ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా తినే ఆహారంలో అయితే అంత
0: స్టాండర్డ్స్
1: స్టాండర్డ్స్ చాలా తగ్గిపోయినాయండి.
0: చాలా తగ్గిపోయినాయి. ఈ మోకాలు నొప్పులు రావడానికి ఆహారము, సరైన సూర్యరశ్మి పడకపోవడము, అలాగే విటమిన్ డి కాల్షియం లోపించడం వల్ల అంటున్నారు, ఇవే కారణాలు ఉన్నాయా ఇంకేదైనా కారణాలు ఉన్నాయంటారా?
1: ప్రస్తుతం ఈవెన్ ఇప్పుడు కరోనా తర్వాత కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. అది కూడా హాస్ బికమ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇప్పుడు మోకాలు నొప్పులు రావడానికి. అండ్ మోకాల నొప్పులతో పాటు ఏవాస్కులర్ నెక్రోసిస్ అని చెప్పి కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ చాలా పెరిగిపోయినాయండి. ముందు పర్ డే వన్ ఆర్ టూ సర్జరీస్ అవుతుండే జనరల్గా ఒక హాస్పిటల్లో, ఇప్పుడు అప్పుడప్పుడు 3 or 4 కేసెస్ అవుతున్నాయండి. ముందు మంత్లీ 7 to 8 కేసెస్ అవుతున్నాయండి, ఇప్పుడు అదే పర్ డేనే 1 or 2 కేసెస్ ఆపరేట్ చేస్తున్నారండి.
0: దాదాపు 30 నుంచి 60 కేసులు
1: అరవై
0: అవుతున్నాయి
1: కేసెస్
0: నెలలో.
1: ఈజీగా అవుతున్నాయండి.
0: సో ఈ మోకాలు నొప్పులు రాకుండా సామాన్య ప్రజలు ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు?
1: ముందుగా డైట్ ఒకటి చేయాలండి, డైట్తో పాటు వాకింగ్ ఉండాలండి. మినిమం ఎంతో అంత డైలీ ఒక 20 మినిట్స్ వాకింగ్ చేస్తే ఎవరైనా కూడా సన్కి ఎక్స్పోజర్ ఉంటే కూడా బాగుండు. కానీ ముందుట్లాగా సన్కి ఎక్స్పోజర్ అని కూడా కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నాం అండి, ఎందుకంటే మనకు ముందు ఓజోన్ లేయర్ అని ఉంటుండే, పొల్యూషన్ బదులు వీటి బదులు ఆ ఓజోన్ లేయర్ అని చెప్పి అది డిస్ట్రాయ్ అయిపోయిండే. కోవిడ్ తర్వాత కొంచెం అది బెటర్ అయింది. సో ఓజోన్ లేయర్ డిస్ట్రాయ్ అయిపోయే వరకు డైరెక్ట్ ఆ కిరణాలు అని చెప్పి ఫిల్టర్ అవ్వకుండా డైరెక్ట్ మన బాడీ పైన పడుతున్నాయి. సో అట్లా కూడా మనకి వైటమిన్ డి అనేది ప్రాపర్గా వస్తలేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్.
0: అంటే ప్రపంచానికి ఒక కవచంగా ఉండే ఓజోన్ లేయర్లు కూడా డిప్లీట్ అయ్యే కారణంతో వచ్చే కిరణాలు మనకు ఇవ్వాల్సిన పూర్తి బెనిఫిట్ ఇవ్వడం లేదంటున్నారు.
1: అవునండి, అది
0: సో
1: పూర్తి
0: ఈ విటమిన్ డిని పొందే మార్గం ఏమైనా ఉందంటారా? అంటే ఇంకా మోకాలు నొప్పులు రాలేదు, విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఏం చేస్తే కరెక్ట్ అంటారు?
1: మనం తినే ఆహారంలో చాలా మటుకు కరెక్ట్ తింటే మాత్రం
0: ఏ
1: డెఫినెట్
0: రకమైన ఆహారం?
1: నాన్ వెజ్ వచ్చేసి మనకి మెయిన్ బోన్ సూపు ఫిష్లో కూడా వీటిలో ఉంటుందండి. వెజ్ వచ్చేసి ఎగ్లో, మిల్క్ అనేది అది ఇట్స్ మోర్ లైక్ మిత్ అండి, అంతా ఏముండదు. సో మిల్క్ కంటే ఎగ్స్ కానీ ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ అని వస్తున్నాయి ప్లాంట్ బేస్డ్ నుంచి. ముందు ఎట్లా అంటే యానిమల్ నుంచి వస్తుండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్, అవి
0: అంటే
1: కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి అండి.
0: సో కాల్డ్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకు కూడా ప్లాంట్ బేస్డ్
1: ప్లాంట్
0: ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఇది అందే అవకాశం
1: ఎస్
0: ఉందంటారు.
1: అండి, డెఫినెట్లీ అండి.
0: అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు వచ్చే మిల్క్ తీరా మన ఇంటికి వచ్చే లోపల అది ఎన్ని ప్రాసెస్ అవుతుందో ఏమవుతుందో కూడా చెప్పలేని
1: అవునండి,
0: పరిస్థితి.
1: అవును.
0: కాబట్టి కావలసినంత శ్రద్ధ చూపించినట్లయితే ఖచ్చితంగా ఫుడ్ ద్వారా తీసుకోగలం.
1: యా అవునండి,
0: రెండోది యాక్టివిటీ పరంగా, డైలీ యాక్టివిటీ 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలన్నారు, వాకింగ్ కానీ, దాని పరంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: అంటే మాకు మోకాలు నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి మనం వాకింగ్ చేయకుండా ఉండడం అనేది మిస్టేక్ అండి. మీకు మోకాలు నొప్పులు ఉన్నాక కూడా మీ గ్రేడింగ్ ఉంటుందండి, గ్రేడ్ 1, 2, 3, 4. సో వన్ టూ గ్రేడ్లో అయితే డెఫినెట్లీ ఈవెన్ 3 or 3rd లో కూడా డెఫినెట్గా మీరు వాకింగ్ చేయాలి. ఎవ్రీ డే 20 మినిట్స్ వాకింగ్ చేస్తే ఫస్ట్ 2 or 3 డేస్ పెయిన్ఫుల్ ఉన్నా కూడా దెన్ దాని తర్వాత మీకే అలవాటు అయిపోయి మీకే ఆ మోకాలు ఇంకా సెల్ఫ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. వాకింగ్ చేస్తుంటే బోన్ స్ట్రెంథనింగ్ బెటర్ అవుతుంది, యాక్టివ్ అయ్యి.
0: మామూలుగా అంటుంటారు కదా డాక్టర్ గారు, రెస్టింగ్ ఈజ్ రెస్టింగ్ అని. సో ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే
1: అవును
0: అది బాగుపడేదానికంటే చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: అవునండి, యా
0: డాక్టర్ గారు, సైక్లింగ్ అంటే స్టాటిక్ సైకిల్ ఉంటుంది కదండి, అంటే కదలకుండా ఒక దగ్గర ఉండి కాస్త మోకాలకి
1: అవును.
0: ఎక్సర్సైజ్ అయ్యేది, ఎంతవరకు ఉపయోగకరం ఉంటుంది అంటారు?
1: డిపెండ్స్ అండి, అది కూడా మళ్ళీ గ్రేడింగ్ ప్రకారం అంటున్నాను. గ్రేడ్ 1 వరకు అయితే డెఫినెట్లీగా చేయొచ్చు అండి సైక్లింగ్ అండ్ ఆల్. 2 నుంచి చూసుకోవాలండి, అంటే కంపల్సరీ చేయాలని కాదు, దానికంటే అయితే వాకింగ్ ఈజ్ ప్రిఫరబుల్ అండి.
0: వాకింగ్ అంటే ఒక సమస్య గుర్తుకొస్తుంది డాక్టర్ గారు, ఒబీసిటీ ఉన్న వాళ్ళకు కూడా మోకాలు నొప్పులు వస్తాయి. వాళ్ళంత భారీ ఖాయంతో నడిస్తే మోకాళ్ళపైన ఇంకా భారం పడి ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా?
1: ఒబిసిటీ వాళ్ళకి డెఫినెట్గా తొందర వస్తుందండి, వాళ్ళకి నార్మల్ పీపుల్ కంటే 5 to 10 ఇయర్స్ ముందే వచ్చేస్తుంది మోకాలు నొప్పులు.
0: మోకాలు
1: ఎందుకంటే
0: నొప్పులు
1: వాళ్ళకి బరువు మొత్తం మోకాలు పైన పడుతుంది కాబట్టి, ఒబిసిటీ వాళ్ళకి తొందరగా వస్తుంది కాబట్టి ఫాస్ట్గా వాళ్ళు కొంచెం వెయిట్ లూజ్ అయ్యి వాకింగ్ అవన్నీ చేసుకుంటే మంచిదండి. వాకింగ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఓన్లీ అరౌండ్ 10 to 20% అండి ఇప్పుడు ఒబిసిటీ ఉన్న వాళ్ళు. డైట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అవన్నీ చేసుకుంటుంటే తగ్గుతారండి,
0: అంటే వాకింగ్ కాకుండా మోకాళ్ళ మీద లోడ్ పడని ఎక్సర్సైజ్ చేసినా కొంత మేలవుతుంది
1: మేల్
0: అంటారు.
1: అవుతుందండి.
0: డాక్టర్ గారు.

0: ఈ మోకాలు నొప్పుల్లో ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉందంటారు?
1: ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ వరకు అయితే నేను చెప్పిన ప్రకారము వాకింగ్ తోటి హెల్ప్ఫుల్ అండి. సెకండ్, థర్డ్ డెఫినెట్లీ ఫిజియోథెరపీ తోటి బాగా హెల్ప్ఫుల్ ఉంటుందండి. ఫిజియోథెరపీ అంటే మనము ఒకవేళ మనం డైరెక్ట్గా చేసుకోకపోయినా ఒక 2 వీక్స్ అట్లా ఫిజియోథెరపీని పిలిపించుకొని తను చేపిస్తారు కాబట్టి చూసుకొని అవి నేర్చుకుని దాని తర్వాత ఇంట్లో డైలీ ఫిజియోథెరపీ చేసుకుంటే కూడా చాలా రిలీఫ్ అవుతుంది. మనకి ఆపరేషన్ ఈజీగా ఇన్ మెనీ ఇయర్స్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు,
0: అంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా
1: డ్యామేజ్
0: కాపాడుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఉండే ఆరోగ్య విషయంలో చైతన్యం సమాజంలో జరుగుతూ ఉంది, యోగా ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అంటారండి?
1: యోగా కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. మీరు యోగా చేసిన వాళ్ళు, ముందు చేయని వాళ్ళు, చేసిన వాళ్ళలో మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుందండి. యోగా చేసిన వాళ్ళు ఎంతైనా కూడా చాలా లేట్గా మోకాళ్ళు నొప్పులు రావడము, వాళ్ళ బాడీ ఫిట్ ఉండడము అవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా యోగాతో అయితే చాలా రిలీఫ్ ఉంటుంది అండ్ మోకాళ్ళ నొప్పులు కూడా రావడం కూడా లేట్గా వస్తాయండి.
0: అలాగే ఫ్రూట్స్ సంబంధించిన విషయానికి వస్తే డైట్ పరంగా ఏ ఏ పళ్ళు ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయంటారు, ఏ ఏ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలంటారు?
1: ఫ్రూట్స్ పరంగా అయితే అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి, పర్టికులర్ ఫ్రూట్ అవాయిడ్ చేయడానికి అట్లా ఏం లేదండి, అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. కొంచెం కొంతమందికి ఒబిసిటీ అట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రం ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ అట్లాంటివి అవాయిడ్ చేయాలండి, ఆ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలండి. వైటమిన్ సి వచ్చేసి అది కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి, ఇమ్యూనిటీతో పాటు మనకి మోకాళ్ళ నొప్పులకి వెరీ గుడ్ థింగ్ అండి. సో ఒబిసిటీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి. దాంతోపాటు ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా తొందరగా అరుగుతాయి మోకాళ్ళు. సో వాళ్ళు కూడా కొంచెం తినే పదార్థము చూసుకొని తినాలి, ఫ్రూట్స్లో ఎక్కువ ఏ క్యాలరీస్ ఉన్నాయో అవి అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేసి తింటే బెటర్ అండి.
0: డాక్టర్ గారు, నీ సర్జరీ టోటల్ నీ రీప్లేస్మెంట్ అని, పార్షల్ నీ రీప్లేస్మెంట్ అని వింటున్నాము, ఏ స్థాయిలో ఉండే వాళ్ళు ఈ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలంటారు?
1: అంటే డైరెక్ట్ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళారండి. నీ రీప్లేస్ కంటే ముందు మనము ఎట్లా అంటే ఇప్పుడు గ్రేడ్ 1 and 2 అయితే చెప్పాం కదండి ఫిజియోథెరపీ తోటి చాలా మటుకు మనం గ్రేడ్ 4 వెళ్లకుండా కాపాడుకోవచ్చు. గ్రేడ్ 3 వాళ్ళకేమో ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వస్తున్నాయండి, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని చెప్పి, ఇంకోటి మళ్ళీకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని చెప్పి. సో ఆ ఇంజెక్షన్ తీసుకుంటే, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇస్ నథింగ్ బట్ సప్లిమెంట్ అండి, మోకాళ్ళని బలపరుస్తుంది. సో అది మనకి తీసుకుంటే కొంతమందికి బాడీ టైప్ బట్టి కొంతమంది 6 to 8 months రిలీఫ్ ఉంటుంది, కొంతమందికి 1 year రిలీఫ్ ఉంటుంది, పెయిన్ఫుల్ అసలు ఉండదండి. ఈవెన్ ఇంజెక్షన్ కూడా జస్ట్ నార్మల్ ఇంజెక్షన్ మనం నడుముకి ఎట్లా తీసుకుంటాము, చేయికి ఎట్లా తీసుకుంటాము అలా అండి. అది కాకుండా ఆ స్టేజ్ తర్వాత స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అండి. ఇప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్ వచ్చేసి అది ఒక 6 months వరకు ఎఫెక్టివ్ ఉంటుందండి. ఇంకా ఈవెన్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ పనిచేస్తలేదు, ఇంకా వాళ్ళకి విపరీతంగా నొప్పులు వస్తున్నాయి అంటే మాత్రం అప్పుడు ఇంకా నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలండి.
0: అంటే నిత్య జీవితంలో కష్టతరమైపోయి ఉన్న పరిస్థితుల్లో నీ రీప్లేస్మెంట్ వెళ్ళాల్సి వస్తుంది.
1: అవునండి.
0: అలాగే కొన్ని కొన్ని యాక్సిడెంట్ కేసులలో కూడా డ్యామేజ్ అయిన వాళ్ళకు కూడా చేస్తారు కదా?
1: అవునండి. ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్ కేసెస్లలో ఎక్స్పెషల్లీ నీ దగ్గర మొత్తం డిస్లెకోయేట్ అయిపోయి మొత్తం అక్కడ డిస్ట్రాయ్ అయిపోతే, అక్కడ కార్టిలేజ్ గానీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతే అప్పుడు డెఫినెట్ గా నీ రీప్లేస్మెంట్ చేసేస్తారండి.
0: ఒకవేళ నీ రీప్లేస్మెంట్ అంటూ చేయించుకున్నట్లయితే అది ఎంత కాలము వాళ్ళు సాధారణ లైఫ్ ని లీడ్ చేయగలరంటారు?
1: ఇప్పటి వరకు చేసిన కేసెస్ లో అండి ఈజీగా 15 to 20 years వరకు ఎవరికేం ప్రాబ్లం లేకున్నాయండి నీ రీప్లేస్మెంట్ లో. ఇంకా డిపెండ్స్, ఇంకా నీ రీప్లేస్మెంట్ చేసేసుకున్నాము కదా అని చెప్పి మనము మినిమం ఎక్సర్సైజ్ చేసుకుని కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మాత్రం 20 years అబౌవ్ వరకు ఏం ప్రాబ్లం లేదండి.
0: అయితే ఏ నిర్లక్ష్యం చేతనైతే మోకాళ్ళ నొప్పులు వచ్చాయో, ఒకవేళ సర్జరీ చేసుకుని బాగు చేసుకున్న తర్వాత అదే నిర్లక్ష్యాన్ని దర్శిస్తే మళ్ళీ సమస్య వచ్చే అవకాశం ఉందంటారు?
1: అవునండి, డెఫినెట్ గా.
0: సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు ఏ స్థాయిలో ఉన్నా గానీ 1 grade 1 2 3 లోపే మనం దాన్ని సరి చేసుకున్నట్లయితే నీ రీప్లేస్మెంట్ సర్జరీ వరకు పోవాల్సిన అవసరం ఉండదండి.
1: అవసరం లేదండి. మీరు ఇందాక అడిగిన ప్రకారం కూడా ముందైతే 65 years అబోవ్ వాళ్ళకి యూజువల్లీ 65-70 వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుండే, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఈవెన్ పోస్ట్ కరోనా వచ్చేసి మనం తినే ఆహారం అవన్నిటితోటి ఈవెన్ అరౌండ్ 50-55 years కి కూడా నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వస్తుందండి.
0: డాక్టర్ గారు, నీ పెయిన్స్ వచ్చే సూచనలు ఉన్నప్పుడు ఏ రకమైన పరీక్షలు చేస్తే మనకు నిర్ధారించబడుతుందంటారు సమస్య?
1: నీ పెయిన్స్ మెయిన్ గా తెలిసేది మనకి ఎక్స్రే నుంచి తెలిసిపోతుంది అండి, ఏ గ్రేడ్ లో ఉన్నది అది చూసి మనం చెప్పవచ్చు అండి.
0: బ్లడ్ టెస్ట్లు ఏమన్నా హెల్ప్ అవుతాయంటారా?
1: బ్లడ్ టెస్ట్ అంటే ఇప్పుడు నీలో మనకి డీజెనరేటివ్ ఉందని అనుకోండి, అది మనం కోరిలేట్ చేసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో విటమిన్ డి ఎంత పర్సెంట్ ఉంది, మనకు విటమిన్ డి తక్కువ ఇంటెక్ ఉందా, ఎంత ఉంది అని చెప్పి దాంతో చేసుకోవచ్చు అండి.
0: డాక్టర్ గారు, మామూలుగా పల్లెటూర్లలో అక్కడ చూస్తుంటాం మోకాలు నొప్పులు వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా మర్దన చేయమంటారు, మసాజ్ చేయండి రా అని అంటుంటారు. ఈ మసాజ్ చేయడం వల్ల

0: ఉపయోగం ఎంత, తప్పుగా మసాజ్ చేయడం వల్ల జరిగే నష్టం ఎంత?
1: మసాజ్ చేయడం అయితే నాకు తెలిసి అయితే ఎంత కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తారా అండి? ఉపయోగం కూడా 5 to 10% ఉంటుందేమో, కానీ అది కూడా కరెక్ట్ వేలో మసాజ్ చేస్తేనే, ఎందుకంటే వాళ్ళకి ఎట్లుంది ఏముంది తెలియకుండా వాళ్ళ ఇష్టం వచ్చినంత ప్రెషర్ పెడతారు, బలంతో చేస్తారు.

0: ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు, చేసి చాలా డ్యామేజ్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటివి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా?
1: మా దృష్టికి అంటే అండి, అది సోషల్ మీడియాలో చూసి అది చేసుకొని, అంటే అది ఎట్లా అంటే అది ఒకటి సామెత ఉంటుందండి, అది గోటి తొడబోయేదారు గొడ్డలు దాకా తెచ్చినట్టు. కొన్ని విషయాలలో ఊరికి మసాజులు చేసి అది చేసి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుని మొత్తం అది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుందండి. సో మాక్సిమం అట్లాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకునే ముందు డాక్టర్ దగ్గర తీసుకుని కన్సల్ట్ అవుతే బెటర్ అండి.
0: ఏ ఏజ్ లో వాళ్ళు పీరియాడికల్ స్క్రీన్ చేయించుకోవడం మంచిది అంటారు?
1: ఎనీ ఏజ్ అబౌవ్ 50 ఇయర్స్ ఇప్పుడు చేయించుకుంటే మంచిదండి.
0: ఎంత ఫ్రీక్వెంట్ గా చేయించుకోవాలంటారు?
1: ఫ్రీక్వెన్సీ అయితే బోన్ ప్రకారం అయితే ఒక 6 to 1 ఇయర్ అయితే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చేయించుకున్నామంటే మళ్ళీ 6 మంత్స్, డిపెండింగ్ ఆన్ ది పర్సంటేజ్ అండి. మంచిగా ఉంది అంటే 1 ఇయర్ తర్వాత చేయించుకోండి, లేదు అంటే 6 మంత్స్.
0: కనీసం 6 నెలలు లేదా 1 సంవత్సరం కాలంలో డాక్టర్ గారిని కలిసి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని మన స్టేట్ ఆఫ్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకున్నట్లయితే ఫ్యూచర్ డ్యామేజ్ ని ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ. నమస్కారం.

0: మీరు ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పులు ఈ అంశంపై డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఈ ఉదయం 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:10. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు సినీగీతాలు వింటారు. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్ ఆలపించిన అన్నమాచార్య కృతి చిత్రం శృతులేయులు, సంగీత సారథ్యం కెవి మహాదేవన్.

మీరు వింటున్న పాట స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించినది. గీతరచన సిరివేనెల సీతారామశాస్త్రి, ఇళయరాజా సంగీతం.

0: dedicate her award to the ultimate showgirl, the late Dolly Parton. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Supreme Court asked Centre to consider exempting Class 6 students from CBSE's three-language policy this year. Indian Navy to host second edition of Commanders Conference 2026 in New Delhi from today till Thursday. Delhi government prepares tougher action plan to control air pollution in the national capital during the winter season. US waives tariff on specialty drugs imported from India and 19 other countries. An Indian men's cricket team advanced to semi-finals at the Asian Games in Japan. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మధురైమణి అయ్యర్ గారి గాత్రం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సరస సామదాన, కాపీనారాయణి రాగం ఆదితాళంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి.

కాపి నారాయణి రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీరంజని రాగం రూపక తాళంలో త్యాగరాజ కృతి సొగసుగా మృదంగ తాళము.

శ్రీ మధురైమణి అయ్యర్ గారి గాత్రం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత నావికాదళం 2వ ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దామని కేంద్ర బొగ్గనల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన అల్యూమినియం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఒడిశా మైనింగ్ సామర్థ్యాన్ని బెంగాల్ పారిశ్రామిక శక్తితో అనుసంధానించి బలమైన అల్యూమినియం వాల్యూ చైన్ నిర్మిస్తామన్నారు. అల్యూమినియం విజన్ 2047 ద్వారా దేశ అల్యూమినియం ఉత్పత్తిని 6 రెట్లు పెంచి అంతర్జాతీయ మార్కెట్ వాటా 10% చేర్చడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 5 షూటాప్స్ల ద్వారా ఆమె చూపిన పోరాట పటిమ ప్రశంసించిన ఆయన, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రతిష్ట పెంచుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. యువనాయకులు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ, కష్టపడి పనిచేస్తే రాజకీయ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ నేతలను తీర్చిదిద్దడంలో యూత్ కాంగ్రెస్ చారిత్రాత్మక పాత్రను గుర్తు చేశారు. పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని E20 పెంచుతుందని ONGC ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దం నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. భారత్ వస్తుసేవల ఎగుమతులను $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్టు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ UAE హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు 1 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

ఆకాశవాణి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

బోర్డ్, ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డ్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, క్యూకి ఎథిక్స్ భీ ఉస్ రిసర్చ్ కే లియే భీ ఆవశ్యక హై ఔర్ శిక్షా కే లియే భీ ఆవశ్యక హై. ఔర్ ఇస్కే సాథ్ సాథ్ శిక్షక సంకాయ్.

0: మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా ముకుంద చిత్రం కోసం మిక్కీ జే మేయర్, సాయి శివాని ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన విందాం. మిక్కీ జే మేయర్ సంగీతం.

మీరు వింటున్న పాట మజిలీ చిత్రం కోసం చిన్మయీ శ్రీపాద ఆలపించిన గీతం. చైతన్య ప్రసాద్ గీత రచన, గోపీసుందర్ సంగీతం.

0: కనిపిస్తున్నావు? ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్న పాట హాయ్ నాన్న చిత్రం కోసం ధ్రువ్ విక్రమ్, శృతి హాసన్ ఆలపించినది. అనంత శ్రీరామ్ గీత రచన, హేషన్ అబ్దుల్ వహాబ్ సంగీతం.

చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. 10:03 వార్తల ముఖ్యాంశాల అనంతరం చిత్రసీమ కార్యక్రమంలో మరిన్ని సినీ గీతాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అన్ని విధాలా సమగ్రంగా అభివృద్ది చేయటమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ విప్పులతో కలిసి ఈ ఉదయం శ్రీ భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన వసతులు, ప్రశాంత దర్శనం, పారిశుద్ధ్యం, గోశాల వంటి మౌలిక సదుపాయాలు నాణ్యతతో కల్పిస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు, వారు పురోగతి సమీక్షలు, నిరంతరం సీసీటీవీ నిఘా తప్పనిసరి చేయాలని తెలిపారు. రాష్టంలో 87 నియోజకవర్గాల్లో పాఠశాలలు మంజూరు కాగా 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు నిన్న తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. హామీలు విస్మరించిన కాంగ్రెస్ నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరు విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐ అభ్యర్థులు కూడా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చని, ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు అధికారులు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్ జరిమానాల వసూళ్లను రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్లు నిలిపేయాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యాజమాన్యాల నుండి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోర్టు జారీ మైలురాయిని దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం కడలి చిత్రం కోసం శక్తిశ్రీ గోపాలన్న ఆలపించిన వనమాలి రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ద ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన అనంత శ్రీరామ్ రచన, గోపీ సుందర్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO

0: లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం కోసం సుభిలాష్ని పాడిన పాట. గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హనుమాన్ చిత్రం కోసం గౌరాహరి ఆలపించిన పాట విందాం. కాసర్ల శ్యామ్ గీత రచన, గౌరాహరి సంగీతం.

శ్రోతలకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె మహతి జ్యోతిర్మయ గారిచే గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. వీరికి వాద్య సహకారం వయలిన్పై శ్రీ మహమ్మద్ జియావుద్దీన్, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి షుమోనా రాయ్ బిశ్వాస్, శ్రీమతి ఫరీద్ ఖానం గారులచే గజల్స్ వింటారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోక మహిళల కార్యక్రమంలో వినికిడి సమస్యలు, ఇవి రావడానికి కారణాలు, చికిత్స పద్ధతుల గురించి ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ డి లావణ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం తిరువు చిత్రం కోసం ధనుంజయ్ పాడిన పాట. శ్రీనివాస మౌళి గీతరచన, అనిరుద్ధ రవిచందర్ సంగీతం.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రామ్ మిరియాల డి పాడిన కాసర్లశ్యాం రచన, సంతోష్ నారాయణన్ సంగీతం, చిత్రం దసరా.

శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం. అర్దుల జంగిరెడ్డి ప్రభా పాడిన కసర్ల శ్యామ్ రచన, అనిరుద్ధ రవిచందర్ సంగీతం, చిత్రం ద పారడైస్.

మీరు వింటున్న పాట డీజే టిల్లు చిత్రం కోసం రామ్ మిర్యాల పాడినది. కాసర్ల శ్యామ్ గీత రచన, రామ్ మిర్యాల స్వీయ సంగీత సారథ్యంలో.

0: హరిచరణ్ చిన్మయి శ్రీపాద పాడిన కాంతార చిత్రం నుండి ఇప్పుడు పాట విందాం. భాస్కర్ భట్ల రవికుమార్ గీత రచన, బి అజనీష్ లోక్నాథ్ సంగీతం.
1: ఇద్దరు

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇరుముడి చిత్రం కోసం శివ నిర్వాణ గానం చేసిన జీవి ప్రకాష్ కుమార్ గీతం విందాం. సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఖుషీ చిత్రం కోసం సిట్ శ్రీరామ్ చిన్మయి మదన్ కా గానం చేసిన శివ నిర్వాణ గీతం. సంగీతం హేషమ్ అబ్దుల్ వహాబ్.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ జిల్లా నాంపల్లి నియోజకవర్గంలో రెడ్ హిల్స్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు మరికొద్దిసేపట్లో రాష్ట రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేరున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలో బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతి వివరిస్తూ యూరప్లో పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ రెండో సమావేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ భేటీలో విదేశీ విరాళాల

వినియోగం, ఖాతాల నిర్వహణపై అధికారులతో చర్చించడంతో పాటుగా లైసెన్స్ రద్దయిన సంస్థల ఆస్తుల పర్యవేక్షణ, వేలానికి ప్రత్యేక అధికారుల నియామకం వంటి కీలక ప్రతిపాదనలు పరిశీలించనున్నారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటున్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలతో పాటు పార్టీ అధిష్టాన పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించనున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరగనుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే ఈ భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. గుండె ఆరోగ్యం కాపాడుకోవడానికి ఉప్పు, నూనె తగ్గించి తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పొగాకు, ధూమపానానికి దూరంగా ఉంటూ యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి నియంత్రించుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో కె మహతి జ్యోతిర్మయ గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ మహమ్మద్ జియావుద్దీన్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా సౌరాష్ట్ర రాగంలో త్యాగరాజస్వామివారి కృతి శ్రీ గణపతిని ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా వినండి నాగస్వరాలి రాగంలో శ్రీ మహావైద్యనాథయ్య రచన శ్రీశంకర రూపకతాళము.

యువవాణి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు కె మహతి జ్యోతిర్మయి గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ మహమ్మద్ జియావుద్దీన్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి ఇప్పుడు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం కోసం కేఎస్ చిత్ర, ఐశ్వర్య, గోపీసుందర్ గానం చేసిన సాహితీ గీతం, సంగీతం గోపీసుందర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రీమతి సి మాణిక్య గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 23240852 లేదా 23240853 నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డిస్కో రాజా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.
2: తింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప, తింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సుగమ్ సంగీత్ ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి సుమోనారాయ్ బిస్వాస్, శ్రీమతి ఫరీదా కానుంగర్లచే గజల్స్ వింటారు.

సుగం సంగీత్ కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి షుమోనరాయ్ బిస్వాస్, శ్రీమతి ఫరీదా ఖానుమ్ గార్లచే గజల్స్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6

0: తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రాహు చిత్రం కోసం సిడ్ శ్రీరామ్ గానం చేసిన శ్రీనివాసమౌళి గీతం, సంగీతం ప్రవీణ్ లక్కరాజు.

కార్యక్రమంలో చివరిగా వినండి, శేఖర్ చంద్ర సంగీత సారథ్యంలో స్ఫూర్తి యాదగిరి గానం చేసిన పూర్ణచరి గీతం సవారి చిత్రం నుండి.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78 పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో బాగ్ గుహ చిత్రాల బౌద్ధ చిత్రకళలు, చంబళ్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గిన్నోర్ఘడ్ గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు.

0: నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్ట కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే భీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యోం కే సాత్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే భీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో భాభీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం భీ ఉన్ రాజ్యోం మే జాకే స్థితి దేఖూంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారోం కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్నే కే.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్ట్రంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపైన సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015లో తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో పాటు దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన 2వ ఎడ్జ్ సదస్సుకు ఈరోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. 6వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7వ తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ మినహాయింపును 6వ తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం 6వ తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంస్థ నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు 3 భాష విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్

అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు అటవీ ఆధారిత వ్యవసాయోత్పత్తులకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం.

0: స్వయం సమృద్ధిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్ లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురే దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి ఒక సంవత్సరంతో లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకన్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కాంస్యం గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. యశ్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్టపతి ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని ప్రపంచస్థాయి అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్దికి ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని జర్మనీ పర్యటనలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన అల్యూమినియం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఒడిషా మైనింగ్ సామర్థ్యాన్ని బెంగాల్ పారిశ్రామిక శక్తితో అనుసంధానించి బలమైన అల్యూమినియం వాల్యూ చైన్ నిర్మిస్తామన్నారు. అల్యూమినియం విజన్ 2047 ద్వారా దేశ అల్యూమినియం ఉత్పత్తిని 6 రెట్లు పెంచి అంతర్జాతీయ మార్కెట్ వాటాను 10% చేర్చడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశీయంగానే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ఆత్మనిర్భర భారత్ సాధిస్తామన్నారు. ఇదే సమయంలో దేశంలో బొగ్గు కొరత ఏమీ లేదని, ఉత్పత్తి సరఫరా వేగవంతంగా సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని వివరిస్తూ, యూరప్లోని పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్టంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మాతృభూమి అభివృద్దికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మాదాపూర్ రహేజా మైండ్ స్పేస్లో ప్రముఖ B2B ప్లాట్ఫామ్ బిల్ ట్రస్ట్ 450 కోట్ల రూపాయలతో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన

0: బిల్ ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతేడాది హైదరాబాద్లో 75కు పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది ఆ సంఖ్యను 100కు చేర్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ఏఐ ఫస్ట్ జీసీసీ ద్వారా కొత్తగా 1000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న మంత్రి, యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ టాస్క్లతో కలిసి పనిచేయాలని బిల్ ట్రస్ట్ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, వేముల వీరేశంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: నిధుల కొరత లేకుండా పనులు తొందరలో పూర్తి చేయాలని ఆలోచన. వేములవాడ దేవాలయ నిర్మాణం అన్నదాన సత్రంతో సహా, గోశాలతో సహా, భక్తులకు సంబంధించి మంచి అన్ని రకాల సౌకర్యాలతో సహా నిర్మాణం చేసే బాధ్యత మాకు చిత్తశుద్ధి ఉంది.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పార్టీ అధిష్టానం పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ పర్యటనలో భాగంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు ప్రజా సమస్యలు, పెండింగ్ నిధులపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ మతాలు, కులాల పేరుతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు విమర్శించారు. ముఖ్యమంత్రి ఇటీవల తన ప్రసంగంలో హిందూ దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. అన్ని కులాలను, మతాలను గౌరవించడమే హిందువుల ముఖ్య ఉద్దేశమని, దానిని గుర్తించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. సర్ విషయంలో కాంగ్రెస్ యాంటీ ఇండియా ఆలోచనతో ముందుకు వెళ్తోందని విమర్శించారు. ఆసుపత్రుల్లో ఇటీవల పసిపిల్లలు చనిపోతే స్పందించని కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాత్రం ఈవీఎంలు సర్ల పేరిట కారణాలు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కొత్త లేబర్ కోడ్లు భారత కార్మిక రంగానికి మహర్దశ తెచ్చిపెట్టనున్నాయి. వికసిత్ భారత్ 2047 దిశగా కేంద్రం చేపడుతోన్న సంస్కరణల్లో భాగంగా దేశ కార్మిక రంగానికి అనుకూలంగా, నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ లేబర్ కోడ్లను రూపొందించింది. 4 లేబర్ కోడ్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
2: బ్రిటిష్ కాలం నాటి సంక్లిష్టమైన 29 రకాల పాత కార్మిక చట్టాలను రద్దు చేసి వాటన్నింటినీ 4 సులువైన పారదర్శకమైన కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. అవేంటంటే వేతన కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్. గతంలోని పాత చట్టాలు కేవలం పరిమిత రంగాల్లోని కార్మికులకు మాత్రమే వర్తించేవి. కానీ ఈ కొత్త కోడ్లు దేశంలోని అసంఘటిత రంగ కార్మికులే కాకుండా స్విగ్గీ, జొమాటో, ఉబర్ తదితర కంపెనీల డెలివరీ బాయ్స్, డ్రైవర్లు వంటి గిగ్, ప్లాట్ఫారం వర్కర్లు అందరికీ పీఎఫ్, ఈఎస్ఐసి, ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను చట్టబద్దం చేశాయి. సమయానికి జీతాల చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతన హక్కును ప్రతి ఒక్క వర్కర్కు ఈ చట్టాలు గ్యారంటీ ఇస్తున్నాయి. మహిళా సాధికార ప్రాధాన్యమిస్తూ తగిన రక్షణ చర్యలతో రాత్రి షిఫ్టుల్లో కూడా మహిళలు పనిచేసేలా, అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించేలా వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా డిజిటల్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్లు, అనుమతులను మరింత వేగవంతం చేశారు. దీనివల్ల వేధింపులు, అనవసర ఆలస్యాలకు స్వస్తి పలికి పారదర్శకత పెరుగుతుంది. వివాదాల శీఘ్ర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటు పరిశ్రమలకు సులభతర వాణిజ్యం, ఇటు శ్రామికులకు పూర్తి రక్షణ కల్పిస్తూ ఈ 4 లేబర్ కోడ్లు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా నిలుస్తున్నాయి. సప్తగిరి గోపగోని, ఆకాశవాణి న్యూస్, హైదరాబాద్.
0: పరస్పర అంగీకారంతో సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉందని, ఇందుకు మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని ఖమ్మం జిల్లా న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం నాగరాజు అన్నారు. వివాదం కన్నా పరిష్కారం ముఖ్యమైన నినాదంతో చేపట్టిన మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 స్పెషల్ డ్రైవ్ వివరాలను జిల్లా కోర్టు ప్రాంగణంలో విలేకరులకు వెల్లడించారు.
3: మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ తగాదా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన కేసులు, భూ తగాదా కేసులు, పరిష్కరించగలిగిన క్రిమినల్ కేసులకు సంబంధించిన వివాదాల్లో పరిష్కారానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమైనన్ని కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుంది.
0: కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. జిల్లా కలెక్టర్ చిత్ర

0: మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి సీఎం పర్యటన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నేతన్నలు గానీ అదేవిధంగా మిద్మాన నిర్వాసుల విషయంలో గానీ నేరెళ్ల బాధితులను గతంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, వీళ్ళ అభివృద్ధి కూడా ఏ విధంగా దూరంగా ఉన్నారో వాటన్ని కూడా ఇలా సిరిసిల్ల ప్రజలు విసిగి వేశారు. ముఖ్యమంత్రి గారి పర్యటనను ఆయుధంగా మలుచుకుని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితేనే మాకు న్యాయం చేస్తుందని చెప్పి సిరిసిల్ల ప్రజలు భావిస్తున్నారు.
0: తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల కోసం సరళీకృత ఫైర్ ఎన్ఓసీలు, ప్రమాద ఆధారిత వర్గీకరణ, నూతన సాంకేతికతల స్వీకరణపై సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వర్క్షాప్ నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మార్గదర్శకంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, ఫైర్ సేఫ్టీ కన్సల్టెంట్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రమాదాల తీవ్రత ఆధారంగా పరిశ్రమలను G1, G2, G3 కేటగిరీలుగా వర్గీకరించడం, ఎన్ఓసీల పునరుద్దరణ ప్రక్రియను సులభతరం చేయడం, ఐఓటీ, థర్మల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో అగ్ని భద్రతను పటిష్టం చేయడంపై ప్రధానంగా చర్చించారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఆసిఫాబాద్ జిల్లాలోని ఎంపిక చేసిన 68 పాఠశాల ఉపాధ్యాయులకు కృత్రిమ మేధ ఆధారిత అభ్యసన నమూనాలపై జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి సజితానందచారి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 3 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ హెల్త్ సెంటర్లకు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల ధృవీకరణ లభించిందని జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. వరంగల్లోని MGM ఆసుపత్రి భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ భీమా తదితరులు పరిశీలించారు. వస్త్ర పరిశ్రమలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యసాచి ఘోష్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి వస్త్ర ఉత్పత్తిదారులతో మాట్లాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో వినికిడి సమస్యలు, కారణాలు, చికిత్స పద్ధతుల గురించి ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ డి లావణ్య గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు కార్యక్రమంలో వినికిడి లోపం, కారణాలు, చికిత్స పద్ధతులు గురించి తెలుసుకుందాము. మనతో డాక్టర్ డి లావణ్య గారు ఉన్నారు. వీరు ఈఎన్టీ స్పెషలిస్ట్. నమస్తే మేడం.
2: నమస్తే అండి.
1: మేడం, ఈ కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్కి మీకు స్వాగతం. మరి ఈరోజు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఏదో సమస్య ఉంది నాకు అని, కానీ బయటకు వచ్చి చెప్పరు. అట్లాంటి సమస్యల్లో ఒకటి వినికిడి లోపం. ఎవరేమనుకుంటారో అని అనుకోవడం, లేకపోతే ఇంకేమన్నా భయాలు ఉండడం. మరి ఈరోజు దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి మీ నుంచి అని అనుకుంటున్నాం మేడం. ముందుగా అసలు వినికిడి లోపం అంటే ఏంటి, ఏ లక్షణాలు ఆధారంగా వినికిడి లోపం ఉంది అని ఒక వ్యక్తి తెలుసుకోవాలి?
2: వినికిడి లోపం అనేది, వినికిడి తగ్గడం ఒకటి ఉంటుంది, పూర్తిగా వినికిడి లోపించడం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి కంటి చూపు మీద అందరికీ చాలా వరకు అవేర్నెస్ పెరిగింది. మనకి విజన్ కొంచెం తగ్గిన వెంటనే చెక్ చేసుకొని మనం లెన్స్ యూజ్ చేసుకుంటాం, లేకపోతే స్పెక్స్ యూజ్ చేస్తాం, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అనుకుంటే సర్జరీస్ కూడా చేసుకుంటాం. అదేవిధంగా వినికిడి కొంచెం తగ్గిన వెంటనే మనం దాన్ని చెక్ చేసుకొని మైల్డ్గా ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటే ఒక విధంగా ఉంటుంది. అది పూర్తిగా వినికిడి తగ్గిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆప్షన్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే,

0: మనకి వినికిడి తగ్గినప్పుడు ఆ లక్షణాలు అబ్జర్వ్ చేసుకొని మనం ఎమ్మటే వీలైనంత దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించి ఆ ఇబ్బందికి సంబంధించిన టెస్టులు చేయించుకొని దాన్ని ఎంతవరకు మెరుగుపరుచుకోవాలి అనేది తెలుసుకుంటారనే ముఖ్య ఉద్దేశం.
1: మేడం, మరి లక్షణాల విషయానికి వస్తే ఎలాంటి లక్షణాలు కనపడ్డప్పుడు వినికిడి లోపిస్తుందా లేదా తగ్గుతుందా అని ఒక వ్యక్తి గమనించుకోగలుగుతారు చెప్పండి.
0: ఇప్పుడు వినికిడి లోపించడం పిల్లల్లో జరుగుతుంది, అలాగే పెద్దవాళ్ళల్లో కూడా ఉంటుంది. పుట్టిన పిల్లలు అనుకోండి, మనం వాళ్ళు పడుకోనప్పుడు పెద్ద సౌండ్ వచ్చినప్పుడు పిల్లలు స్టార్టల్ రెస్పాన్స్ అంటారు, అంటే కాళ్ళు చేతులు ఇట్లా భయపడినట్టు చేయడం కానీ, ఒక సౌండ్ వచ్చినప్పుడు దానివైపు వాళ్ళ తల తిరిపి చూడడం కానీ,
1: ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది.
0: మదర్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ చిన్న పిల్లలు అయితే మదర్ వాయిస్ని రికగ్నైజ్ చేస్తారు, దానికి స్మైల్ కానీ రెస్పాన్స్ కానీ, రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటాం పిల్లల్లో. అలాగే పిల్లల్లో మనకు ఆ రెస్పాన్స్ లేదు అన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, చిన్న పిల్లలు కూడా ఓఏఈ టెస్ట్, ఇయర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకటి పెట్టారు. సో ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో ఓఏఈ అవి చేసి పిల్లల వినికిడి ఎలా ఉందని చూసి, ఒకవేళ అందులో ఇబ్బంది ఉంటే మళ్ళీ 3 వీక్స్కి టెస్ట్ రిపీట్ చేసి అందులో కన్ఫర్మేషన్ వచ్చాక తర్వాత బెరా టెస్ట్ కానీ వేరేవి చేసి మనము నిర్ధారణకి రావచ్చు, వినికిడి తగ్గిందా లేకపోతే నార్మల్గా ఉందా లేకపోతే మైల్డ్ లెవెల్ ఏమైనా తగ్గిందా అనేవి చూసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళల్లో వస్తే ఇప్పుడు మనం జనరల్గా టీవీ చూస్తూ ఉంటాం, ఎవ్రీబడి ఇన్ ద హోమ్, టీవీ చూస్తున్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకొని చూడాల్సి వస్తుందా, మనం జనరల్గా ఫోన్ మాట్లాడినప్పుడు ఒకవైపు పెట్టుకొని మాట్లాడతాం, ఇంకోవైపు కూడా విన్నప్పుడు కూడా సేమ్ అలాగే వినికిడి ఉందా లేకపోతే ఒకవైపు బాగా వినిపిస్తూ ఒకవైపు తగ్గిందా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే మనతో ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు మనం ఒక్కసారి దానికి ఆన్సర్ ఇవ్వకుండా పదే పదే అది ఏంటి అని దగ్గరకు వెళ్ళి వినడం, చెవిని అటువైపు మరలించి వినడం, ఇవి కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ లక్షణాలు మీకు అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు వినికిడి తగ్గింది అని అర్థం చేసుకొని మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించి అది ఏ లెవెల్లో వినికిడి తగ్గిందో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవాలి.
1: ఓకే మేడం, అయితే ఏ వయసులో ఈ వినికిడి తగ్గే అవకాశం ఉండొచ్చు?
0: పసిపిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మనకి వేరు వేరు రకాల హియరింగ్ లాసెస్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచి మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా పిల్లలకి స్ప్రెడ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. అలాగే పుట్టిన పిల్లవాళ్ళు ఎక్కువసేపు నియోనేటల్ ఐసీయూలో ఉంచినప్పుడు, వాళ్ళకి జాండీస్ వచ్చి బిల్రుబిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వాటి ఎఫెక్ట్ కూడా చెవిలో నరాల మీద ఉంటుంది. అలాగే కొన్ని ఓటోటాక్సిక్ డ్రగ్స్ కానీ ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చాయా, దానివల్ల చెవిలో నరాలు ఇబ్బంది పడ్డాయా లేదా అనేది తెలుసుకోవడం అవసరం. మనం చిన్నపిల్లల్లో ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే, పిల్లల్లో కొంచెం వినికిడి తగ్గినప్పుడు ఉన్నప్పుడే మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం దాన్ని రివర్స్ చేసి ఒక చిన్న బేబీని హ్యాండిక్యాప్ వెళ్లకుండా వీ కెన్ ప్రివెంట్ అండ్ గెట్ బ్యాక్ టు యాజ్ అ నార్మల్ ఇండివిజువల్.
1: సో ఇందాక మీరు అన్నట్టుగా సౌండ్ కి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారా లేదా అన్నది గమనించుకోవాలంటారు.
0: అలాగే పుట్టిన తర్వాత పిల్లలు ఎక్కువసేపు ఐసీయూలో ఉంచాం, వేరే కారణాల వల్ల ఉంచాం, వేరే డ్రగ్స్ కొన్ని యూజ్ చేసాం, ఏవైతే చెవికి కొంచెం సేఫ్ కానీ డ్రగ్స్ ఏమైనా యూజ్ చేసాం కానీ అలాంటివైనా ఉన్నప్పుడు, అది అయిన తర్వాత మనం హియర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటాం పిల్లలకి కూడా. పుట్టిన పిల్లలు నార్మల్గా రెస్పాన్స్ ఇవ్వలేరు కదా, వాళ్ళకి టెస్టింగ్ ఏముంటుంది అనేది చాలామందికి అపోహ ఉంటుంది. సో పుట్టిన పిల్లలకి కూడా మనము వినికిడి పరీక్ష చేసి వాళ్ళలో వినికిడి తక్కువ ఉంది అంటే మళ్ళీ 3 వారాల తర్వాత ఆ టెస్ట్ని రిపీట్ చేసి అప్పటికి వినికిడి లోపం ఉంది అంటే అప్పుడు ఏం చెయ్యాలి అనేది పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది.
1: ఓకే, అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుండి కూడా అంటే డ్రగ్స్ వల్ల లేదా నియోనేటల్ కేర్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయన్నది చాలా కొత్త విషయంగా ఉంది మేడం. నిజంగా
0: ఇది ముందు నుంచి ఉందండి, అవేర్నెస్ పెరగడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్ లో మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలియక ఒక చిన్న పిల్లలు వాళ్ళకి హియరింగ్ ఇబ్బంది ఉందంటే మనం కంప్లీట్గా దాని సర్జరీ ద్వారా కూడా కరెక్ట్ చేసుకొని, కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా కరెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు ఒక పర్సన్ని మనము హ్యాండిక్యాప్ కాకుండా నార్మల్ ఇండివిజువల్గా నార్మల్ లైఫ్ని లీడ్ చేసుకోవడానికి కూడా వీ కెన్ టర్న్ అప్. సో వినికిడి లోపం పిల్లల్లో ఉన్న పెద్దవాళ్ళల్లో ఉన్న మీరు నియర్ బై డాక్టర్ని చూపించుకొని అది ఏ లెవెల్ ఆఫ్ హియరింగ్ తగ్గింది అనేది టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి చికిత్సా విధానాలు ఏ ఉన్నాయో తెలుసుకొని మీకు అందుబాటులో మీరు దానికి మీకు ఏది వీలవుతుందా అనేది చూసుకొని

0: దాన్ని బట్టి చేసుకోవచ్చు.
1: మేడం, మరి చిన్నపిల్లల్లో సమస్య రావడానికి కారణాలు ఏంటో మీరు ఇప్పుడే చెప్పారు, మరి పెద్దవాళ్ళలో అడల్ట్స్ కానివ్వండి లేదంటే మధ్యలో, అంటే కొంతమందికి ముందు బాగానే హియరింగ్ ఉంటుంది ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు?
0: ఫ్యామిలియల్ ఫస్ట్ థింగ్, అంటే ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ జనరేషన్లో వాళ్ళకి ఓటోస్క్లీరోసిస్ అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఓటోస్క్లీరోసిస్ అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళకి మిడిల్ ఏజ్ రాగానే వినికిడి తగ్గడం అలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇంకొకటి, ఎక్కువ సౌండ్స్ వినడం, మనకి చెవికి కూడా ఒక పర్మిసబుల్ లెవెల్ ఆఫ్ హియరింగ్ లెవెల్ అనేది ఉంటుంది. రోజుకి దానికి మించి మనం ఎక్కువ సౌండ్ని కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల చెవిలో నరాలు కూడా ఇబ్బంది పడతాయి. సో చెవిని కూడా వింటుంది కదా అని దానికి కంటిన్యూస్గా ఎక్కువ లౌడ్ సౌండ్స్ అనేది ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఇంకొకటి, మెయిన్గా నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అని మనం చూస్తూ ఉంటాం మిడిల్ ఏజ్లో. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి కానీ, అలాగే సౌండ్ ఇంజనీర్స్కి కానీ, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వర్క్ పరంగా ఎక్కువ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళ వినికిడిలో కొన్ని ఫ్రీక్వెన్సీస్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
1: ఓకే,
0: వాటిని మనం ప్యూటోన్ ఆడియోమెట్రీ చేసినప్పుడు 4 kHz దగ్గర డిప్ అని మనము, దెర్ విల్ బి ఎ డిప్ ఇన్ ద నాచ్, వి కాల్ ఇట్ యాజ్ ఎ డిప్ ఆర్ కర్వ్. సో వాళ్ళకి ఏ ఫ్రీక్వెన్సీస్ ఎఫెక్ట్ అయ్యాయో ఆ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే వినికిడి తగ్గుతుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంత సౌండ్కి ఎక్స్పోజ్ అయ్యారనే దాన్ని బట్టి, ఎంతసేపు ఎక్స్పోజ్ అయ్యారనే దాన్ని బట్టి వినికిడి లోపం కూడా ఉంటుంది.
1: మేడం, మరి వయసురీత్యా కూడా కొంతమందికి ఈ సమస్య రావచ్చు. సాధారణంగా వయసురీత్యా వచ్చేవాళ్ళు ఎక్కువ కనబడుతూ ఉంటారు. కొంతమంది మీరు అన్నట్టుగా డాక్టర్ హెల్ప్ తీసుకొని హియరింగ్ ఎయిడ్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది వాడడానికి ఆలోచిస్తారు. హియరింగ్ ఎయిడ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? అందరికీ పనిచేస్తాయా? అన్ని రకాల లోపాలకి ఇది పనిచేస్తుందంటారా?
0: హియరింగ్ ఎయిడ్ కూడా ఎలాగంటే, మీకు స్పెక్స్ ఎలాగ మీరు యూజ్ చేసుకుంటారు, ఒక 1 పవర్, 2 పవర్, 3 పవర్ ఇలా ఉంటుంది. అలాగే వినికిడి పరీక్ష చేసినప్పుడు మీకు మైల్డ్ లెవెల్లో ఉందా, మోడరేట్ లెవెల్లో ఉందా, సివియర్ లెవెల్లో ఉందా హియరింగ్ లాస్, ఆర్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద హియరింగ్ లాస్, కండక్టివ్ ఉందా, మిక్స్డ్ ఉందా, ఆర్ ఓన్లీ నర్వ్ హియరింగ్ లాస్ ఉందా అనేది మేము ఇందులో చూస్తున్నాము. సో హియరింగ్ ఎయిడ్ కూడా బేసిక్ హియరింగ్ ఎయిడ్ నుంచి ఎక్స్ట్రీమ్ హియరింగ్ ఎయిడ్ దాకా ఉంటాయి. బేసిక్ హియరింగ్ ఎయిడ్ కమ్స్ విత్ ఎ పాకెట్ మోడల్, అది మీకు కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. మీరు ఏదైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నారో, అంటే ఆ మిషన్ పెట్టుకోవడం కొంచెం నామోషిగా ఫీల్ అవ్వడానికి, ఇవి కంపెనీ వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచించి కంప్లీట్గా బయటకి కనిపించకుండా ఉండే హియరింగ్ ఎయిడ్స్ కూడా తయారయ్యాయి. అవి కంప్లీట్గా చెవి లోపల ఉంటాయి, మీరు చెవిని ప్రెస్ చేస్తే తప్ప బయటకి రావు.
1: ఓకే,
0: సో మన కాస్ట్ మనకి ఎలా కావాలి అనేది పెరిగే కొద్దీ మోడల్స్లో ఫైనెస్ట్ థింగ్స్ అనేవి పెరుగుతూ వెళ్ళాయి. ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ దాకా ఇప్పుడు నడుస్తూ ఉంది. అది అంటే మనకి హియరింగ్ ఎయిడ్ కూడా వద్దు అనుకున్నప్పుడు సర్జరీతో మనం దాన్ని
1: ఇంప్లాంట్తో కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం,
0: సర్జరీ చేసి కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా మీ హియరింగ్ లాస్లో ఒకవేళ మిడిల్ ఇయర్ ఆసికల్ బోన్స్లో ఇబ్బంది ఉంది అంటే ఒక రకమైన సర్జరీస్ ఉంటాయి. అదే మీకు నర్వ్ కండక్షన్లో ఇబ్బంది ఉంది, అది సివియర్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది అంటే అప్పుడు యు ఆర్ క్యాండిడేట్ ఫర్ ద కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అన్నట్టు. సో ఫస్ట్ మీకు వినికిడి పరీక్ష చేసిన తర్వాత మిగిలిన ఫ్యాక్టర్స్ అన్ని నార్మల్ ఉన్నప్పుడు, అప్పుడు వినికిడి లోపం మాత్రం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది యు విల్ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్.
1: ఓకే మేడం, కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లో గాయపడ్డ వాళ్ళకి తలకి గాయమయ్యో మొహానికి అలా గాయమైనప్పుడు కూడా వినికిడి లోపించే అవకాశం ఉంటుంది, మరి ఇలాంటి వాళ్ళకి శస్త్రచికిత్స ద్వారా మళ్ళీ హియరింగ్ రిగైన్ అయ్యే అవకాశం ఉంటుందా?
0: ఇప్పుడు మెయిన్గా ఇక్కడ మీరే అంటున్నారు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, యాక్సిడెంట్స్ అయినప్పుడు ఫ్రాక్చర్ లైన్ అనేది మనకి టెంపరల్ బోన్కి ప్యారలల్గా ఉందా, పర్పెండికులర్గా ఉందా అనే దాన్ని బట్టి టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కూడా వీ విల్ డివైడ్. అందులో మిడిల్ ఇయర్ ఇన్వాల్వ్ అయింది అంటే ఒకలా ఉంటుంది, లోపల ఇన్నర్ ఇయర్, సెమీసర్క్యులర్ కెనాల్స్ ఇవి కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు, నర్వ్స్ కూడా ఇబ్బంది అయ్యాయంటే అప్పుడు హియరింగ్ లాస్ సివియర్గా ఉంటుంది. ఒకవేళ మిడిల్ ఇయర్ వరకే ఇబ్బంది అయ్యి చెవిలో కొంచెం బ్లడ్ మాత్రమే అక్యుములేట్ అయితే అది స్లోగా రిజాల్వ్ అయ్యి వాళ్ళకి వినికిడి తిరిగి వస్తుంది. ఒకవేళ నరాలు కూడా ఇబ్బంది పడ్డాయి అండ్ ఎట్ ద సేమ్ టైం అవి రికవర్ అవ్వట్లేదు అంటే ఆ హియరింగ్ లాస్ సివియారిటీని బట్టి వీ కెన్ సీ ఫర్దర్ హౌ టు గెట్ బ్యాక్ ద హియరింగ్.
1: ఓకే, కానీ ప్రతి సమస్యకి చికిత్స అయితే ఉంటుందంటారు?
0: మనం ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ENT ఫీల్డ్లో ఎండోస్కోపీ, కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ, ఎవ్రీథింగ్ వెంట్

0: అడ్వాన్స్డ్ మనం చేయలేనిది అంటూ
1: ఏది లేదు.
0: ఏది లేదు అన్నట్టుగా దెర్ వాజ్ టు ద గుడ్ ఎక్స్టెంట్. బట్ ఎవరికి ఏది సూట్ అవుతుంది, వాళ్ళ హీరింగ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి, ఎట్ ద సేమ్ టైం ఏజ్ రిలేటెడ్ వాళ్ళల్లో ఇప్పుడు బీపీ, హైపర్టెన్షన్, అలాగే షుగర్ ఇవనేవి కామన్గా ఉంటాయి. సో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ మీ బాడీలో ఎక్కువగా ఉంటాయో అప్పుడు అవి మీ చెవిలో నరాల మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. అలాగే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు, క్రానిక్ హైపర్టెన్షన్ ఉన్నప్పుడు మీ వాస్కులేచర్ అంతా థిన్గా అయ్యి, ఇయర్కి సంబంధించిన వాస్కులేచర్ మీద అంటే బ్లడ్ సప్లై మీద కూడా ఇంపాక్ట్ పడి, వీటి వల్ల వినికిడి ఇప్పుడు జనరల్గా 60 ఇయర్స్కి తగ్గాల్సింది, వీళ్ళల్లో 40 ఇయర్స్కే మనకి తగ్గడం అనేది కనిపిస్తూ ఉంటుంది, 40 to 50 ఇయర్స్ లోపే. సో ఎర్లీగా హియరింగ్ చేంజెస్ తెలుస్తూ ఉంటాయి. సో ఒకసారి బీపీ షుగర్ వచ్చినప్పుడు మనకి 10 ఇయర్స్ దాటింది అంటే మనం ఒకసారి వినికిడి టెస్ట్, అలాగే కళ్ళకు సంబంధించి రెటినోపతి టెస్ట్ ఇవన్నీ స్క్రీనింగ్ లాగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉన్నప్పుడు, మైల్డ్గా ఉన్నప్పుడే మనం చూసుకొని దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది మనం నివృత్తి చేసుకోవాలి.
1: మేడం, మరో విషయం మీరు ఇందాక అన్నారు వినికిడి లోపానికి కారణాలు రకరకాల అయి ఉండొచ్చు అని. ఒకటేమో చెవి లోపల ఉండే సెన్సిటివ్ బోన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే అదొక చెవికి సంబంధించిన నరాల ప్రాబ్లం అయి ఉండొచ్చు. మరి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని శస్త్రచికిత్స ద్వారా కంప్లీట్గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుందా?
0: ఉంటుంది. అంటే ఇప్పుడు బోన్ ప్రాబ్లం ఉంది అంటే అక్కడ వరకే ట్రీట్ చేస్తాము, నర్వ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటే హియరింగ్ ఎయిడ్, లేదు వాళ్ళకి సర్జరీ దే వాంట్ టు ప్రిఫర్ అండ్ వాళ్ళ క్యాండిడసీ థింగ్స్ కూడా ఇఫ్ దే ఆర్ ఫిట్టింగ్ ఇన్ టు ద థింగ్స్ అంటే అప్పుడు మనము కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ కూడా విల్ ప్లాన్ ఫర్ దమ్.
1: సో ఖచ్చితంగా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉందంటారు. మీరు అన్నట్టుగా రీసెర్చ్ ఇస్ అడ్వాన్సింగ్ అండ్ అలాగే సర్జికల్ ప్రొసీజర్స్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి కాబట్టి. మేడం, అలాగే ఈ ఆధునిక చికిత్సా విధానాల గురించి చెప్తారా, ఎలాంటి న్యూ వేస్ ఆఫ్ సర్జరీస్ వచ్చినాయి అన్నది?
0: సర్జరీస్ ఇంతకుముందు సర్జరీస్ అంటే ఎప్పుడు కట్ చేసి తీయడము అలా ఉండేది, ఇప్పుడు ఇఎన్టి సర్జరీస్ ఎవ్రీథింగ్ ఎవాల్వ్ ఇన్ టు లైక్ ఎండోస్కోపిక్ సర్జరీస్, అంటే మీకు చిన్న రాడ్ మాత్రమే చెవిలోకి వెళ్ళి దాంతోనే ఇప్పుడు టింపానిక్ మెంబ్రేన్ పర్ఫరేషన్స్ ఉన్న, దానివల్ల కండక్టివ్ హియరింగ్ లాస్ ఉన్నవి అవన్నీ మనం సెట్ బ్యాక్ చేసుకోవచ్చు. అలాగే మాస్టాయిడ్ బోన్లో ఏవైనా కొలెస్టేటోమా, అంటే కంజనటల్ కొలెస్టేటోమా అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది, లేదు వాళ్ళకి చాలా నాళ్ళుగా బోన్లోకి సరిగ్గా వెంటిలేషన్ అనేది ఏర్పడక కొలెస్టేటోమా అనేది ఫామ్ అయ్యి దానివల్ల వినికిడి తగ్గడం అనేది ఉంటుంది. ఇంకా మనం డీప్గా వెళ్తే లోపల మిడిల్ ఇయర్ ఆసికల్ బోన్స్లో మాత్రమే ప్రాబ్లం ఉంది, ఓటోస్క్లీరోసిస్ ఉందా, లేకపోతే ఆ బోన్స్ సరిగ్గా వైబ్రేట్ అవ్వట్లేదా, అది ఏ బోన్ ఉందో ఆ బోన్ వరకే పర్టికులర్గా మనము సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ నార్మల్ ఉన్నాయి, చెవిలో నరాలు ఏదైతే చెవి నుంచి బ్రెయిన్కి కండక్ట్ అయ్యే నరాల్లో మాత్రమే ఇబ్బంది ఉందంటే దెన్ విల్ ప్లాన్ ఫర్ ద కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ. అది ఏంటి, డైరెక్ట్గా ఇంప్లాంట్ అనేది మీకు చెవిలో నరాలకి కనెక్ట్ అయ్యి ఉంటుంది, సో బయట వచ్చే సౌండ్స్ని డైరెక్ట్గా నర్వ్కి కండక్ట్ చేసి మీ బ్రెయిన్ దాకా వినిపించడానికి తోడ్పడుతుంది.
1: మేడం, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా టెంపరరీగా కొంత వినికిడి తగ్గుతుంది అంటారు. ఒక్కోసారి ఎదుటి మనిషి మాట్లాడేదానికన్నా ఒక కాన్స్టాంట్ సౌండ్ లాగా వినపడుతూ ఉంటుంది,
0: దాన్ని టినిటస్ అంటారు. మీకు
1: ఇది ఎందుకు జరుగుతుంది?
0: కంటిన్యూస్ విజిలింగ్ సౌండ్ లాగా, కంటిన్యూస్ బజ్జింగ్ సౌండ్ లాగా ఉంటుంది.
1: దీనికి కారణం ఏంటి మేడం?
0: టినిటస్ రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, చెవిలో ఫస్ట్ వ్యాక్స్ లాంటిది ఏమైనా ఎక్కువగా అక్యుములేట్ అయిందా. ఇంకొకటి, మీ బాడీ ఏమైనా కంటిన్యూస్గా నైట్ పడుకున్నప్పుడు కూడా ఆలోచిస్తూ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా. ఇప్పుడు కొంతమందికి ఎగ్జామ్స్ టైమ్స్లో లేకపోతే వాళ్ళ థాట్స్ ఎక్కువ ఉన్న టైంలో టినిటస్ ఉంటుంది, మళ్ళీ అది అవ్వంగానే కూడా తగ్గిపోతూ ఉంటుంది, విచ్ ఈస్ అ టెంపరీ థింగ్. లేదు మనకి చెవిలో నరాల్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఈ టినిటస్ సౌండ్ కంటిన్యూస్గా వస్తుంది. మనకి కంటిన్యూస్గా సౌండ్ ఉంది అండ్ దట్ ఈస్ మ్యాచింగ్ విత్ యువర్ హార్ట్ బీట్ ఆర్ సంథింగ్, ఈ సౌండ్ ఎలా ఉందో ఆ సౌండ్ అలాగే ఉంది అన్నప్పుడు మనం కొన్ని స్కాన్స్ చేసుకొని కొన్ని పరీక్షలు చేసుకొని ఒకవేళ అది ట్యూమర్కి కూడా ఏమన్నా దారితీసేవేమైనా లక్షణాలు ఉన్నాయా అనేది అది కూడా చెక్ చేసి దాన్ని బట్టి మనము కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు.
1: మేడం, అంటే ఇప్పుడు మీరు సైంటిఫిక్గా చెప్పారు కానీ మామూలుగా సినిమాల్లో చూస్తే ఎప్పుడైతే హీరో విలన్ని తల మీద కొడతాడో అప్పుడు ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. సో అలాగా జస్ట్ ఇన్ కేస్ ఒక కొలిజన్ అయినప్పుడు కానివ్వండి, గట్టిగా ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు కానివ్వండి, హియరింగ్కి ఏమన్నా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా?
0: మీరు చాలా మంచి ప్రశ్న.

అడిగారు. ఎందుకంటే దాని అర్థం ఎక్కువ సౌండ్ ఫోర్స్తో కొట్టినప్పుడు చెవిలో ఉన్న ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యి వాళ్ళకి కుయ్యి అనే సౌండ్ వస్తుంది అనేది, అది హీరో

0: టు
1: ఓ
0: కీప్ ఏ నోట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా.
1: ఓకే, అంటే కేవలం వీళ్ళు చేసిన హామ్ వల్లనే ఆ వ్యక్తి
0: వాళ్ళకి
1: డిజబుల్
0: వినికిడి
1: అయ్యారు కాబట్టి.
0: తగిలింది కాబట్టి దిస్ కమ్స్ ఇన్ టు ద గ్రీవియస్ హర్ట్ వేర్ ద ఆపోజిట్ పర్సన్ అక్యూజ్డ్ హ్యాస్ టు బేర్ ఆల్ ద థింగ్స్ అంటిల్ హీ కమ్స్ ఇన్ హియరింగ్ ఆల్సో ఇన్ టు ద నార్మల్ రేంజ్.
1: చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు మేడం ఇప్పుడు.
0: ఇది మెయిన్గా ఇంకా ఎక్కడ అంటే జనరల్గా ఇళ్లలో గొడవలైనా కూడా
1: అవును,
0: హస్బెండ్ ఫోర్స్ఫుల్గా
1: దెర్ ఇస్
0: హిట్
1: ఎవ్రీ
0: అయినప్పుడు
1: ఛాన్స్.
0: కూడా ఫ్రెండ్స్లో వాళ్ళకి క్యాజువల్గా అనిపిస్తుంది కానీ గట్టిగా ఫోర్స్ పెట్టి కొట్టినప్పుడు కూడా కొంతమందికి ఇయర్డ్రమ్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫోర్స్ చిన్నగా ఉండి కొంతమందికి సెల్ఫ్ హీల్ అయిపోతుంది. ట్రామాటిక్ పర్ఫరేషన్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్దీ ఇండివిజువల్ చాలా వరకు దానంతట అదే నయమవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ ఇయర్డ్రమ్లో మనకి హోల్ పడుతుందో అప్పుడు కంటిన్యూస్గా మనకి కీ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో చెవిలో హోల్ అనేది ఏమన్నా పడిందా ప్రెషర్ వల్ల అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి.
1: అంటే చాలా వన్ ఆఫ్ ద వెరీ సెన్సిటివ్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీస్ ఇయర్ డ్రమ్ అంటారు కదా మేడం. కానీ మెయింటెనెన్స్ ఆఫ్ ఇయర్ దగ్గరకు వచ్చేసి చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు.
0: అవునండి,
1: కొంతమంది డాక్టర్స్ రెగ్యులర్గా క్లీన్ చేయాలంటారు, కొంతమంది డాక్టర్స్ అసలు క్యూటిప్ పెట్టకూడదు చెవిలో అని చెప్తుంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్, హైజీనిక్గా చెవు మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మనకి ప్రతి బాడీలో ఒక ఆర్గాన్ క్రియేట్ అయినప్పుడే గాడ్ హ్యాస్ డిసైడెడ్ లైక్ దాంట్లో ఏమైనా ఫామ్ అయితే ఎలా బయటకు వెళ్ళాలి
1: ఓన్
0: అంటే.
1: డిఫెన్స్ మెకానిజం.
0: అవును, ఇప్పుడు మనకి చెవిలో వ్యాక్స్ కూడా ఫామ్ అవుతుంది. 0.1 mm పర్ డే అది మెల్లగా బయటకు పుష్ అవుతూ ఉంటుంది. మీరు క్యూటిప్ పెట్టడం వల్ల వ్యాక్సిన్ అంతా ఒక దగ్గరికి పుష్ చేయడం అనేది జరుగుతుంది. మనము మెల్లగా దాన్ని వదిలేస్తే అదే దాని తర్వాత బయటకు వచ్చిందా అని బయటకి నుంచి తీయాలి తప్ప లోపలికి పుష్ చేయకూడదు. అలాగే పాతకాలంలో చేసేవాళ్ళండి, ఇప్పుడు ఆయిల్ వేస్తారు, గార్లిక్ పెడతారు, కాచిన నూనె పోస్తారు, దానివల్ల లోపల ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
1: ఓకే,
0: వాళ్ళు అనుకోవచ్చు నేను ఈసారి వేసాను నాకు ఇవాళ రాలేదు అని. కానీ కంటిన్యూస్గా అలా చేయడం వల్ల మీకు ఇయర్ కెనాల్ పిహెచ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో పిహెచ్ చేంజ్ అయినప్పుడు మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
1: మేడం
0: సో
1: మరి యా
0: మనం
1: చెప్పండి.
0: కొంచెం వ్యాక్స్ ఉన్నప్పుడు ఇయర్ డ్రాప్స్ వేసుకొని మీకు దగ్గరున్న ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని సిరంజింగ్ ద్వారా కానీ సక్షన్ ద్వారా కానీ క్లియర్ చేసుకోవచ్చు. మనం ఇయర్బడ్ పెట్టేటప్పుడు మనం ఎంత డిస్టెన్స్లో పెడుతున్నాం, ఎక్కడికి పెడుతున్నాం అనే అవగాహన ఉండదు కాబట్టి అది తగిలి మళ్ళీ దానివల్ల వచ్చే ఇబ్బందులే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు నియర్ బై ఏంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వి ఒకవేళ అలాంటి మైనర్ ఇష్యూస్ ఉంటే యు గెట్ ట్రీటెడ్.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి చివరిగా వినికిడి లోపాల గురించి ఈరోజు మాట్లాడుకున్నాం కాబట్టి, వినికిడి లోపం రావడానికి చాలా కారణాలు ఉన్నాయని అర్థమైంది. ఒక్కోసారి మన అశ్రద్ధ వల్ల అయి ఉండొచ్చు, ఒక్కోసారి వంశపారంపర్యంగా అయి ఉండొచ్చు, వయసరీత్యా అయి ఉండొచ్చు, మనకి తెలియని వేరే ఏదో సమస్య వల్ల కూడా మనకి వినికిడి లోపం వచ్చి ఉండొచ్చు. సో వినికిడి లోపం రాకుండా కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చివరిగా మా శ్రోతలకు వివరించండి మేడం.
0: ఇవి సెన్సరీ నర్వ్ ఆర్గాన్స్ కాబట్టి దాన్ని కూడా మనం అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎక్కువ సౌండ్స్కి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, ఎక్కడైనా స్పీకర్ కానీ అలాంటివి పెట్టినప్పుడు దాని దగ్గరగా వెళ్లకుండా ఉండడం ఒకటి. అండ్ మీరు ఇయర్ ఫోన్స్ ఇయర్ ప్లగ్స్ కంటిన్యూస్గా యూజ్ చేసుకోకూడదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు కాసేపు సాంగ్స్ వింటారు, ఓకే, దానికి కూడా ఒక పర్మిసబుల్ లెవెల్స్, ఇంత డిబి ఆఫ్ హియరింగ్, ఇంత డిబి కన్నా ఎక్కువ పెంచకూడదు అనేది ఉంటుంది.
1: ఉండాలి.
0: సో మీరు 45 మినిట్స్ కన్నా బియాండ్ ఎవ్రీడే యూజ్ చేయకూడదు.
1: ఓ
0: మీరు జర్నీస్లో ఉన్నారు కదా అని కంటిన్యూస్గా అవర్లీ అవర్లీ యూజ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం ఎక్కువ ఫోన్ చూడడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా నరాలు కొంచెం ఇబ్బంది పడతాయి. నైట్ టైం మీరు కంటిన్యూస్గా స్క్రీన్ చూస్తూ ఉండడం, ఎందుకంటే మీరు పడుకునే 1 or 2 hours ముందు మీ బాడీ కూడా ప్రతి ఒక్క ఆర్గాన్ నిద్రకి ప్రిపేర్ అవ్వాలి. ఏముంది నేను 12 వరకు చూసి 12కి ఫోన్ పక్కకు పెట్టి ఎమ్మటే పడుకుంటాననుకుంటే మీకు అప్పుడు తొందరగా నిద్ర రాదు. అగైన్ యూ విల్ టేక్ 1 hour టు ఫాల్ ఇన్ టు స్లీప్. సో మనం ఎర్లీగా ఫోన్స్ పక్కకు పెట్టేసి ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మనం ఏమి మాట్లాడుకోవాలి, వాళ్ళ థింగ్స్ కూడా మనం ఏమి తెలుసుకోవాలనేది అవి కూడా మెయింటైన్ చేస్తూ నైట్ టైం హ్యాపీగా పడుకోవాలి. ఎందుకంటే బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను మీ స్లీప్లో రివర్ట్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం రీఎనర్జైజ్ అవుతుంది. సో ఆ స్లీపింగ్ టైం కూడా ప్రతి ఒక్క సెన్సరీ నర్వ్ ఆర్గాన్కి పీస్ఫుల్గా ఉండాలి. మన డైట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వెళ్ళే

0: లాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఆహారం నుంచి మనం ఎక్కువగా సౌండ్స్ వినకుండా ఉండే దగ్గర నుంచి, అలాగే మనకి ఏమైనా వ్యాక్స్ లాంటివి లేదా ఇన్ఫెక్షన్ లాగా చెవిలోకి నీళ్ళు పోకుండా చూసుకోవాలి తలస్నానం చేసేటప్పుడు అలాంటప్పుడు. సో ఎక్కువ రోజులు మాయిశ్చర్ మెయింటైన్ అయినా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా మీకైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మీరు వెంటనే నియర్ బై ఉన్న డాక్టర్ దగ్గర చూపించుకొని ఈ ప్రాబ్లమ్కి ఎలాంటి సొల్యూషన్ ఉందా అని తెలుసుకొని అప్పుడే మీరు ట్రీట్ చేసుకుంటే అది పెద్ద ఎక్స్టెంట్ వరకు వెళ్లకుండా ఉంటుంది.
1: మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా రకరకాల కోణాల్లో మాకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని ఖచ్చితంగా ఇగ్నోర్ చేసేవి, చాలా వాటిలో మాకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని విని చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారనే నేను భావిస్తున్నాను. మరోసారి మళ్ళీ కలుసుకుందాం.
2: ఇంతవరకు మీరు వినికిడి సమస్యలు, కారణాలు, చికిత్స పద్ధతుల గురించి ఈఎన్టి స్పెషలిస్ట్ డాక్టర్ లావణ్య గారితో పరిచయం విన్నారు. నిర్వహణ కానేటి నిహార గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: కార్యక్రమంలో ఒక చిత్ర గీతం విందాం. అర్ధశతాబ్దం చిత్రం కోసం శ్రీరామ్ గానం చేసిన లక్ష్మీ ప్రియాంక గీతం, సంగీతం నాఫల్ రాజా ఏఐఎస్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు

0: 2017 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అక్టోబర్ నెల 1వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రీమతి సి మాణిక్య గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 232408052, మరొక నెంబర్ 232408053 నెంబర్లకు ఫోన్ చేసి నేరుగా సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. సెగా చిత్రం కోసం కార్తిక్ గానం చేసిన శ్రీమణి గీతం, సంగీతం జోష్వా శ్రీధర్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో భారత్కు చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో భారత్ నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78కి పెరిగిందన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమని అన్నారు. నీటి లభ్యత, నేల తేమ, డేటా ఆధారంగా రబీ పంట ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ అభియాన్ 2026 సదస్సులో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్రాల సమన్వయం అవసరమని పేర్కొన్నారు. E20 పెట్రోల్ వినియోగం ఇంధన దిగుమతులను తగ్గించి స్వయం సమృద్దిని పెంచుతుందని ONGC డైరెక్టర్ ఓంప్రకాష్ సిన్హా తెలిపారు. పెరుగుతున్న ఇంధన అవసరాలు, విదేశాలపై ఆధారపడడం తగ్గించుకునే మార్గాలపై చర్చించేందుకు ఇండియా ఎనర్జీ వీక్ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఫాస్టాగ్ వార్షిక పాస్ జారీలు 1 కోటి దాటాయని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. తరచుగా రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా 3,075 రూపాయలు చెల్లించి ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజాల వరకు జాతీయ రహదారులపై సులభంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఫ్రాంక్ఫర్ట్లోని భారత కాన్సులేట్లో తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా రంగాల్లో రాష్ట అభివృద్దిని వివరిస్తూ పెట్టుబడులు పెట్టాలని, నూతన సాంకేతికతను తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల మహిళల ట్రాప్ షూట్లో నీరు ధండా స్వర్ణం, టీం విభాగంలో భారత్ రజతం సాధించాయి. చైనా స్వర్ణం, కువైట్ కాంస్యం గెలుచుకోగా పురుషుల జావలిన్ త్రోలో భారత్ తరపున యశ్వీర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం కైవసం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 4 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 25 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఈ మా ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ను సాదరంగా స్వాగతించారు. శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. కోవింద్ తన

ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్ పుస్తకాన్ని గవర్నర్కు బహూకరించారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి వారి వివరాలను స్పీకర్కు అందజేయాలని డీజీపీని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కే ఉంటుందని స్పష్టం చేసింది. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, నగరంలో కోట్ల విలువైన భూముల్లో పేదల కోసం G+10 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. రాష్టంలో విద్యుత్ ఉత్పత్తికి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు ఎక్స్ వేదికగా తప్పుబట్టారు. టన్ను 3,800 రూపాయలకే లభించే స్థానిక సింగరేణి బొగ్గును పక్కన పెట్టి 9,000 పెట్టి విదేశీ బొగ్గు కొనడం ఎందుకని ప్రశ్నించారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలపై ఈ ఆర్థిక భారాన్ని మోపుతున్నారని అన్నారు. ఉగ్రవాదంపై భారత్ రెడ్ లైన్ గీసుకుందని, భాగస్వామ్య దేశాలు తమ ఆందోళనను గుర్తించకపోతే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కీలక అంశంపై భాగస్వాముల నుంచి సరైన అవగాహన లభించకపోతే సంబంధాలపై ప్రభావం చూపుతుందని జయశంకర్ హెచ్చరించారు. 2026 ఆసియా క్రీడల మహిళల ట్రాప్ షూటింగ్లో నీరు దండా స్వర్ణం సాధించి ఈ సీజన్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించారు. ఆషిమా మనీషాలతో కలిసి ఆమె ఇదివరకే టీం విభాగంలో రజతం గెలుచుకున్నారు. ప్రస్తుతం భారత్ 5 స్వర్ణాలు, 21 రజతాలు, 21 కాంస్యాలతో పతకాల పట్టికలో 11వ స్థానానికి చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:03 దాటి 48 సెకండ్లు. జానపద సంగీతం వినే ముందు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి జానపద సంగీతం ఒగ్గు కథ, నీలమ్మ సంతానం ఘట్టం కథ. ఇది 2వ భాగం. కథకులు శ్రీ సింగారపు ఉదయ్య బృందం.

పిల్లగాళ్ళ చూసుకోని కన్న తల్లి సంబరపడి కూడా సంతోషపడకుంటా. ఎత్తుకోని అల్లారుగా ముద్దుగా నీలమరాలు దాచి వడతల వెలుసుకొని అల్లారుగా ముద్దు.

నాడు కడ ధర్మ నాయుడు తోడి అమ్మవారిని ఎలా మరాలి చెప్పిందో, ఆ ఎన్ని చెప్పినా గాని జంగమయ్య ఆగుతలేడు, లోకి ఇళ్ళ లోపలికి ఎప్పుడు ఎరవచ్చిండో, చేరవచ్చే వరకల్లా నీలమ్మ రాలు కళ్ళ చూసింది. ఏమిరా కడారి దమ్మనాయుడా ఇంట్లోకి రానిచ్చినామని చెప్పి కడారి దమ్మనాయన మాట్లాడే వరకల్లా నేనేం ఇయ్యాలి అమ్మా, నీకు సంతానం ఇచ్చిన జంగమయ్యానంగా.

పడకుండ ఇంటి లోపల కడారి దమనాయుడు ఉండని గాని ఆ లోకాల శంకరుడు నాయన సొమ్మ సిల్లిపోయి కందకం లోపల ఎప్పుడైతే గుర్రు కొడుకుంటే గుట్టలు దళిత్తున్నాయి, మొస కొడతా ఉంటే మోతుకులు దళిత్తున్నాయి, కందకం లోపల దేవసంగం అయ్య ఉండని గాని మరి అదే కొల్లాపురి నగరం లోపల కోమటి సెల్లైన భార్య ఎప్పుడైతే

అడవిలు ఎప్పుడైతే ఆవులు దాదుకున్నారు గోవులు దాదుకుంటున్నారమ్మో, మరి ఒక రోజు ఆవును వదిలిపెట్టే వరకల్లా ఆవుల మంద గెల్లిపోయింది, ఎప్పటిలో ఇంటికి వచ్చింది. మరి పొద్దుగాల సర్వడు పాలిచ్చే ఆవు, పొద్దుకి సర్వడు పాలిచ్చే ఆవు, ఎప్పుడైతే ఆవు పిల్ల చేరసాగిన తర్వాత పాలత్తలే పాయన. ఒక రోజు చూసిండు, రెండో రోజు చూసిండు, మూడో రోజు చూసినాడు కోమటి సెల్లైనే.

అబ్బా ఈ పెద్ద మనిషి రాజ్యం దేశం నాకు తెలియపాయన తల్లి కన్నదో ఎలనాగ దేవి ఏ తండ్రి కన్నడో ఎలనాగ రాజాని కోమటి సవగారి పెద్ద మనిషి చేత పట్టుకోని మరి ఊరిలో పలకెళ్ళి బట్టలు కొల్ల మంచం తీసుకొచ్చి నలుగురు.

నీలమ్మ సంతానం ఘట్టం వగ్గు కథ రెండవ భాగం విన్నారు. కథకులు శ్రీ సింగారపు ఉదయ్య బృందం. ఈ కథ మూడవ భాగం రేపు సాయంకాలం 5:03 ప్రసారమవుతుంది. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అంటే అక్టోబర్ 1వ తేదీ రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో లైవ్ ఫోనిన్ అందిస్తోంది కుసుమ పంట సాగు యాజమాన్యం. ఇది ఫోనిన్ కార్యక్రమంలోని అంశం. తాండూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి శ్రీమతి సి మాణిక్య గారు రైతు సోదరుల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2324-0852, మరొకటి 2324-0853, హైదరాబాద్ ఎస్టీటీ కోడ్ 0404 జత చేసి ఈ రెండు నెంబర్లకు మీరు అక్టోబర్ 1 రాత్రి 7:15 ఫోన్ చేయొచ్చు. విషయం కుసుమ పంట సాగు యాజమాన్యం.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై.

0: ఇంటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా పక్కింటి అమ్మాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆరుద్ర రచన చక్రవర్తి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు మరో పాట. సంగీత సమ్రాట్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పూర్ణచంద్ర గానం, గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది తెలివిగా.

0: ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: చిత్రసీమలో మరో పాట పెళ్ళీడు పిల్లలు. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈరోజు సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనల్లో వానాకాలంలో ఆముదం పంట సాగుకు అనువైన విత్తన రకాల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలియజేసే వివరాలు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి పంటలో అధిక దిగుబడులకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి జనగాం జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ తేజావత్ లక్ష్మణరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ భూక్యా వీరన్న. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర గురించి ICDS కోడుమూరు CPDO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం వింటారు కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గురుం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 8:03 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ వి గోపాలకృష్ణ గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్, 9:30 మనీ టాక్ మంథన్ పరిచయాలతో కూర్చున్న కార్యక్రమాలు ఇవి.

0: కేంద్రం నుంచి రిలే రాత్రి 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 2026 సంవత్సరపు ఆసియా క్రీడోత్సవాల రోజువారీ విశేషాల సంచిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాలు. ఇక రేపు సెప్టెంబర్ 30 బుధవారం నాటి ప్రసార విశేషాలు. రేపటి ప్రభాతంలో 6:10 భావన బంధం శ్రీమతి కోట విజయ గారి ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజన్లో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు. 6:30 పొలం పనిలో నేరుగా విత్తే విధానంలో కలుపు నివారణ, ఈ విషయమై వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 పెద్దపల్లి జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్. 7:15 ఉదయతరంగంలో అంతర్జాతీయ అనువాద దినోత్సవం, ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే సందర్భంగా కొన్ని విశేషాలు. అలాగే ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం వింటారు. ఇది 2వ భాగం. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకుసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. రేపు ఉదయం 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక ధారావాహిక ప్రసార పరంపరలో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ కె సీతయ్యాచార్యులు గారి గానం, వాద్య సహకారం శ్రీ పి కౌండన్య వయలిన్, శ్రీ పెరవెలి జయభాస్కర్ మృదంగం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ భాయిలాల్ బరూట్ గారి వేణుగానం ప్రసారమవుతుంది. రేపు 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 చేనుకబుల్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం, 2:30 రేపు మధ్యాహ్నం నిశిగంధ మరాఠీ కార్యక్రమంలో అంతర్జాతీయ అనువాద దినోత్సవ సందర్భంగా భాషాంతరాచే మహత్వ శ్రీ ఉజ్వల ప్రకాష్ ధర్మ గారి ప్రసంగం. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీతంలో నీలమ్మ సంతానం ఘట్టం కథ, ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ సింగారపు ఉదయ బృందం. 6:50 వ్యవసాయ సూచనలో మల్చింగ్ పద్ధతిలో పంటల నిర్వహణ గురించిన వివరాలు. 7:15 ఇల్లు వాకిల్లు వేరుశనగ నాశించే చీటిపీడల నివారణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త కృష్ణసాయి. రేపు రాత్రి 7:40 వికసిత్ భారత్, 8:03 ముసలోడి 3వ పెళ్లి హాస్య నాటకం రచన శ్రీమతి ఎం విజయలక్ష్మి నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఇవి రేపటి మా ప్రసారాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 5:50 అవస్తుంది. కొద్ది క్షణాల్లో ఇలాకాయి ఖబరే ఉర్దూలో వార్తలు.
1: ఏ ఆకాశవాణి హై, అబ్ ఆప్ మొహమ్మద్ హుసాముద్దీన్ మతీన్ సే ఉర్దూ మే ఇలాకాయి ఖబరే సునియే. సబ్సే పెహలే సుర్ఖియాం. سابق صدر جمہوریہ رام ناتھ کوہند نے حیدرآباد کے راج بھون میں گورنر شیو پرتاپ شکلا سے ملاقات کی, جہاں گورنر نے شال اور یادگاری تحفہ پیش کرتے ہوئے ان کا گرم جوشی سے استقبال کیا. تلنگانہ ہائی کورٹ نے ڈی جی پی کو ہدایت دی ہے کہ اسمبلی واقعے کے دوران خواتین ارکان اسمبلی کے ساتھ بدسلوکی کرنے والے پولیس اہلکاروں کی نشاندہی کر کے سپیکر کو تفصیلی رپورٹ پیش کی جائے. مرکزی مملکتی وزیر برائے داخلہ بنڈی سنجے کمار نے انتخابی شکست کے لیے ای وی ایم اور الیکشن کمیشن کو ذمہ دار ٹھہرانے پر کانگریس پارٹی کو سخت تنقید کا نشانہ بنایا اور ایس آئی آر کے عمل کا دفاع کیا. ریاستی وزیر سیاحت و ثقافت جوپلی کرشنا راؤ نے تلنگانہ سیکرٹریٹ کے ملازمین کو ذہنی دباؤ کم کرنے اور کام کی جگہ پر تخلیقی صلاحیتوں کو فروغ دینے کے لیے کھیل, فنون اور ثقافتی سرگرمیوں میں حصہ لینے کی ترغیب دی. اور بی آر ایس لیڈر ہریش راؤ نے عدالت کی ہدایت کے باوجود کوڑنگل کے مدور علاقے میں غریب مکینوں کے مکانات کو بغیر پیشگی اطلاع منہدم کیے جانے پر وزیر اعلی ریونت ریڈی کو سخت تنقید کا نشانہ بنایا. اور پیش خبریں تفصیل سے. سابق صدر جمہوریہ رام ناتھ کوہند نے منگل کے روز

0: 21 members from the Lok Sabha, nominated by the Speaker, and 10 members from the Rajya Sabha, chaired by Lok Sabha MP Sanjay Jaiswal. The bill seeks to amend the Foreign Contribution Regulation Act 2010 with the objective of making the use of foreign contributions more transparent and accountable. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan has said the government is working on a multi-dimensional strategy to ensure that farmers receive fair and remunerative prices for their produce. The strategy includes strengthening post-harvest management, scientific warehousing and marketing systems. Addressing the second day of the National Agriculture Conference Rabi Campaign 2026 in New Delhi today, Mr. Chauhan assured 100% government procurement of Toor, Urad and Masoor at minimum support price, with arrangements to ensure payments are made within 48 hours. The minister said India will also leverage the new market opportunities emerging from international free trade agreements and help farmers secure better returns for their produce and enable India to emerge as a major food basket for the world. The Election Commission today issued notification for biennial elections for 11 Rajya Sabha seats. This includes 10 seats in Uttar Pradesh and one seat in Uttarakhand. BJP leaders and union ministers Hardeep Singh Puri, B.L. Verma, Samajwadi Party leader Ram Gopal Yadav, Ramji of BSP and six others are completing their terms on the 25th of November. The Commission has also issued notification for the bipoll in one seat of Rajya Sabha in West Bengal. The seat was vacant due to the resignation of TMC MP Rukmini Malik. Nomination has started from today and polling will be held on the 16th of October. In the Asian Games 2026, India today won women's 4 into 400 meter relay gold, clocking 3 minutes 29.69 seconds at Nagoya in Japan. India also bagged bronze in men's 4 into 400 meter relay. Earlier, Neeru Dhanda made history by becoming the first Indian shooter to win gold medal in the women's trap individual event in Japan. This was after she carried India to a silver medal in the women's trap team event with Ashima Ehlawat and Manisha Kher. Gulbir Singh bagged bronze in the men's 5,000 meter final at the Asian Games 2026 in Aichi, Nagoya. This is Gulbir's third medal of the Games after he clinched silver in both the men's 10,000 metre and 1,500 metre earlier in the competition. Pooja Singh also bagged bronze in women's high jump today. In boxing, Narinder Birwal won bronze in men's boxing plus 90 kg category after losing to reigning world champion Aybek Orbel of Kazakhstan by a unanimous 0-5 decision in the semi-final today. India has moved up to the 10th place in the 2026 Asian Games standings, bringing its total medal tally to 52 with 6 gold. And that is the end of this news bulletin.
1: Akasavani Samyam 6 gantala 10 nimshalu Prantiya Vartalu.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి తన స్వీయ చరిత్ర పుస్తకాన్ని అందజేశారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు డీజీపీని ఆదేశించింది. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. సచివాలయ ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకుని సృజనాత్మకతను పెంచుకోవడానికి క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుప్పల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో ఈరోజు సమావేశమయ్యారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రామ్నాథ్ కోవింద్కు శాలువా జ్ఞాపికతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ తన స్వీయ చరిత్ర మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని శివప్రతాప్ శుక్లాకు బహూకరించారు. ఈ పుస్తకంలో ఆయన జీవిత ప్రయాణం, ప్రజాసేవలో తన అనుభవాలను వివరించారు. అసెంబ్లీలో పోలీసులు మహిళా ఎమ్మెల్యేలతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన సంఘటనకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించారు.

0: పోలీసు అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ఈవీఎంలను లక్ష్యంగా చేసుకోవడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు మద్దతుగా మాట్లాడిన ఆయన, నకిలీ అనర్హుల ఓట్లను తొలగించి అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటంలో ఎస్ఐఆర్ సహాయపడుతుందని స్పష్టం చేశారు. సమాజంలో విభజన తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయం చేయడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు వేర్చుకుపడ్డారు. హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మానసిక ఒత్తిడిని జయించి సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు విధులతో పాటు క్రీడలు, కళలు, సంస్కృతిని అలవర్చుకోవాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోత్సహించారు. హైదరాబాద్లోని సచివాలయంలో సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం పాలనా నాణ్యతను ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. మద్దూరు, కొడంగల్లో పేదల ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు, కోర్టు ఉత్తర్వులు లేకుండా అకస్మాత్తుగా కూల్చివేయడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బాధితులకు తక్షణమే పరిహారం, సరైన పునరావాసం కల్పించాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాంపల్లి హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ కు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ఎంపిక చేసిన 480 మంది లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉచిత రిజిస్టేషన్తో పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కరీంనగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. నూతన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటనకు వెళ్లి బహిరంగ సభలో ప్రసంగించి ప్రజా సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ మద్దతును అందజేస్తారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
1: ప్రజల సంక్షేమం కొరకు కావచ్చు, అభివృద్ది కార్యక్రమాల కొరకు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా శ్రమ పడుతూ క్రమబద్దీకరించుకుని ముందుకు పోయి, మరి పన్ను లేకుండా ఒక ఆర్టీసీ బస్సు పెంచ ఒక రూపాయి పెంచలేదు, ఒక విద్యుత్ ఛార్జ్ పెంచలేదు, లేదా ఇంకెక్కడ కూడా ఎవరిపైన పన్నుల భారం లేకుండా మరి ఒక టెక్నికల్ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము ఈ కార్యక్రమం చేయగలుగుతాం.
0: ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పునరుద్దరణ పనుల కోసం ఇంజనీరింగ్ అధికారులకు మద్దతుగా 3 ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులను డిప్యూటేషన్పై పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నార్త్ కమాండ్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరా సేద్ అభ్యర్థన మేరకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ 3 అభ్యర్థులను సిఫార్సు చేసింది. రేపు రాజన్న సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు, నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించాలని ఆయన ఉమ్మడి జిల్లా నాయకులను కోరారు. బీజేపీ ఎస్సీ మోర్చా షెడ్యూల్ కులాల అభివృద్ది నిధి కింద కేటాయించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట అధ్యకుడు కాంతి కిరణ్ నాయకత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయం వద్ద నిరసన బాటపట్టారు. ఈ నిరసనలో సికింద్రాబాద్ మహంకాళి, భాగ్యనగర్, గోల్కొండ జిల్లాల బృందాలు పాల్గొని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లిలోని కేంద్రీయ విద్యాలయాన్ని ఈరోజు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం తాను ఎంపీగా ఉన్న కాలంలో మంజూరైన తరగతి గదులను పరిశీలించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా కోసం 2023 నవంబర్1 నాటికి పట్టభద్రులైన వారు ఫారం 18ని ఉపయోగించి ఆన్లైన్లో లేదా తహసీల్దార్ కార్యాలయాల్లో నవంబర్6 నాటికి నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విజ్ఞప్తి చేశారు.
2: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూయెన్సీకి సంబంధించి వనపర్తి జిల్లా ప్రజలందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో 1 నవంబర్ 2023 కంటే ముందు ఎవరైతే పాసింగ్ సర్టిఫికేట్ తీసుకుని ఉన్నారో రిజల్ట్ డేట్ చూసుకొని వాళ్ళందరూ కూడా ఈ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఓటర్ రోల్, ఏదైతే ఎలక్టోరల్ రోల్ మనకుందో దాన్ని మీరందరూ కూడా ఫామ్ 18 ద్వారా అప్లై చేసుకుని ఆ ఎలక్టోరల్ రోల్లో నమోదు కావాలని మిమ్మల్ని కోరుతున్నాము.

వనపర్తి కొత్తపల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఈరోజు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ బీజేపీలకు లేదని స్పష్టం చేశారు. దేవదలా ప్రాజెక్టు, రాబోయే రోడ్డు మౌలిక సదుపాయాలతో సహా ప్రముఖ స్థానిక అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత, సరైన రికార్డుల నిర్వహణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మనోపాడ్ మండలం జల్లాయిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బీమా పథకంపై గొర్రెలు, మేకల పెంపకందారులకు జోగులాంబ గద్వాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటనారాయణ అవగాహన కల్పించారు. ఆర్థిక నష్టాలు నివారించడానికి పశువుల యజమానులు నిర్ణీత రుసుము చెల్లించి ట్యాగులు వేయించుకుని తమ పశువులకు బీమా చేయించాలని సూచించారు. జైనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున కాలం చెల్లిన మందుల నిల్వలను గుర్తించి సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, వృధాను నివారించి రోగులకు ఉచిత ప్రభుత్వ మందులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సెంట్రల్ ఎయిర్ ద్వారా ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశం నుండి మధ్య ఆసియాకు ఉన్న మొదటి విమాన అనుసంధానం. వారానికి రెండుసార్లు నడిచే ఈ కొత్త మార్గం వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ గమ్యస్థానాల సంఖ్య 27కి చేరుకుంది. దీని ద్వారా వ్యాపారం, వైద్య పర్యాటకం, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఘటకేశ్వర రైల్వే స్టేషన్ల మధ్యలో కొండమడుగు వద్ద రైలు ఢీకొని దాదాపుగా 600 గొర్రెలు మృతి చెందాయి. దీనివల్ల యజమాని కిష్టయ్యకు 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి త్వరితగతిన ప్రభుత్వ సహాయం అందించేలా చూడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావును ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 518 వరి కొనుగోలు కేంద్రాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సుమారుగా 3.20 లక్షల హెక్టార్లలో వరి సాగును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలతో పాటు మౌలిక సదుపాయాలు సమకూర్చినట్లు వెల్లడించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల సంక్షేమం, హక్కులపై గిగ్ వర్కర్స్ న్యాయ అభియాన్ నిర్వహించారు. గిగ్ వర్కర్ల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మనీష్ శర్మ వివరించారు. డిజిటల్ రైతు నమోదులో రైతులందరూ సెప్టెంబర్30లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చందర్రావు విజ్ఞప్తి చేశారు. నమోదు చేసుకోకపోతే కేంద్ర రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 9వ పోషకాహార మాసోత్సవంలో భాగంగా మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05కు జాతీయ వార్తలు వింటారు.

సీమారోధ సమాధానేన భారత చీన సంబంధాః సుదృఢాః సంజాతాః ఇతి విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః. రక్షామంత్రిణా రాజనాథ సింహేన న్యరూపి యత్ హింద మహాసాగర క్షేత్రే భారతం ప్రాథమిక సురక్షా సహభాగీ అథ చ విశ్వసనీయతాయాః ప్రతీకత్వేన దృఢతయా ప్రతిష్ఠితం వర్తతే. దోహానగరే AIIB వార్షిక సమ్మేళనావధౌ భారత సౌదీ అరబ్ దేశాభ్యాం రక్షా సురక్షా వ్యాపార నివేశ ఊర్జా ప్రౌద్యోగికీ క్షేత్రేషు సహయోగస్య సమీక్షా విహితా. నిర్వాచనాయోగేన ఉత్తరప్రదేశ ఉత్తరాఖండయోః ఏకాదశ రాజ్యసభాసనానాం ద్వివార్షిక నిర్వాచనాయ ప్రకాశితా అధిసూచనా. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు నీరు ఢాండా ఇత్యనయా మహిళానాం వ్యక్తిగత ట్రాప్ స్పర్ధాయాం భారతాయ స్వాయత్తీకృతం ప్రథమం సువర్ణ పదకం. అథ వార్తా విస్తరేణ. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకర్

0: ంకరేణ న్యరూపి యచ్చీన దేశేన సహ భారతస్య సంబంధా గత వర్షాపేక్షయా అద్యత్వే ఉత్తమా వర్తంతే. న్యూయార్క్ నగరే ఏషియా సొసైటీ ఇతి సంస్థయా ఆయోజితే సమ్మేళనే భాషమాణ డాక్టర్ జయశంకర అవోచత్ యత్ సీమారోధస్య సమాధానానంతరం ఏవ సంబంధానాం పునః పరిష్కార ప్రారబ్ధః. సహ స్పష్టీకృతవాన్ యత్ భారతేన దీర్ఘకాలాదేవ చీనపక్షాయ ప్రతిపాద్యతే యత్ ద్విపక్షీయ సంబంధేషు శైథిల్యం కస్యాపి దేశస్య హితాయ న భవతి. సహైవ దీర్ఘకాలీనః సీమారోధః అపి కస్యాపి రాష్ట్రస్య హితం న సాధయతి. భారత అమెరికా సంబంధానాం అథ చ వ్యాపార సంధివార్తానాం ప్రసంగే విదేశమంత్రి న్యరూపయత్ యత్ ఉభౌ దేశౌ ఇదానీం ఏవం భూతాం స్థితిం ప్రాప్తవంతౌ యత్ వ్యాపార సంధౌ పరస్పరం సహమతిః జాతా. అనేనైవ సహ విదేశమంత్రిణా ప్రతిపాదితం యత్ రూస్ యుక్రెయిన్ సంఘర్షస్య అథ చ ఇరాన్ ఉపసాగర సంఘర్షస్య వైశ్విక దక్షిణస్య అర్థవ్యవస్థాసు వినాశకారి ప్రభావః జాతః. సః ఊర్జా సురక్షా స్థితౌ చింతాం ప్రాకటయత్. డాక్టర్ జయశంకరః సచేతితవాన్ యత్ ఆగామిషు మాసేషు మహతః ఖాద్య సంకటస్య అథ ఉర్వరకాణాం తీవ్ర న్యూనతాయాః గభీరా సంభావనా విద్యతే. రక్షామంత్రిణా రాజనాథ సింహేన సబలం ప్రతిపాదితం యత్ పరివర్తమాన ప్రౌద్యోగిక్యాః అనిశ్చితతాయాః అథ భౌగోళిక నికటతాయాః ఉత్పన్నానాం నూతనాహ్వానానాం మధ్యే భారతేన స్వసజ్జతాయాం భూసామరిక చింతనం ఆపత్కాలీన యోజనా చ అభిన్న భాగత్వేన అంగీకరణీయే. అద్య నవదిల్ల్యాం భారతీయ నౌసేనా కమాండర్ సమ్మేళనం సంబోధయన్ శ్రీసింహః అవోచత్ యత్ దేశస్య లక్ష్యం సుస్పష్టం అస్తి యత్ సంకటస్య ఆగమనాత్ పూర్వమేవ అస్మాకం సజ్జతా భవేత్. రక్షామంత్రిణా కథితం యత్ ప్రచలత్ ఊర్జా సురక్షా అభియానం దేశస్య ఊర్జా ఆపూర్తి మార్గాణాం రాష్ట్రహితానాం చ సంరక్షణం భారతీయ నౌసేనాయాః వ్యావసాయికతాం సహైవ సంచాలన సజ్జతాం పునః ఏకవారం ప్రామాణయత్. సహ న్యరూపయత్ యత్ హింద మహాసాగర క్షేత్రే భారతం ప్రథమ సహాయక ప్రాథమిక సురక్షా సహభాగీ సహైవ విశ్వాస విశ్వసనీయతయోః ప్రతీక రూపేణ దృఢతయా తిష్ఠతి యేన రాష్ట్రస్య మహాసాగర ఇతి పరికల్పనా సుదృఢా జాయతే. శ్రీసింహేన ప్రోక్తం యత్ దక్షిణ చీన సాగరే భూమధ్య సాగరే తథా అట్లాంటిక మహాసాగరే భారతీయ యుద్ధ పోతానాం సశక్త ఉపస్థితిః రాష్ట్రస్య నీల జల సైన్య సామర్థ్యం ప్రదర్శయతి. 47-2000 పర్యంతం వికసిత భారత సంకల్పస్య సిద్ధౌ భారతీయ నౌసేనా ఏకా సామరిక ఆలంబశిలారూపేణ కార్యం కరోతీతి ప్రతిపాద్య సహ నౌసేనాయాః ఉచ్చస్తరీయ యుద్ధ సజ్జతాం ప్రాశంసయత్. సహ ప్రోక్తవాన్ యత్ భారతస్య సాముద్రిక శక్తేః ఉద్దేశ్యం కేవలం సముద్రే రాష్ట్రధ్వజ ప్రదర్శనం నాస్తి, అపి తు యత్ర కుత్రాపి త్రివర్ణధ్వజః దృశ్యతే తత్ర సురక్షాయాః విశ్వాసస్య అథ చ దృఢ ఆశ్వాసస్య సంచారః భవేద్దిత్యస్తి. భారత సౌదీ అరేబియా దేశయోః రక్షా సురక్షా వ్యాపారః నివేశః ఊర్జా ప్రౌద్యోగికీ స్వాస్థ్య సేవా శిక్షా ఇత్యాదిషు క్షేత్రేషు సహకారః సమీక్షితః. దోహా నగరే AIIB వార్షిక సభాయాః అనంతరం సౌదీ విదేశమంత్రిణా మొహమ్మద్ అల్ జదాన్ ఇత్యనేన సహ ఉపవేశనానంతరం విత్తమంత్రిణా నిర్మలా సీతారామన్ ఇత్యనయా సౌదీ అరేబియా దేశస్య భారతస్య చ విశ్వసనీయ మూల్యవాన్ చ సామరిక సహభాగీతి అవోచత్. భారత సౌదీ అరేబియా ద్వైపాక్షిక నివేశ సంధి విషయే వార్తాలాపస్య సఫల సమాప్తిం తౌ అంగీకృతవంతౌ యస్యోద్దేశ్యం నివేశార్థం సుదృఢం అధికం పూర్వానుమేయం చ సంరచనా ప్రదానమస్తి. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమ ఆకాశవాణ్యా అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. निर्वाचनायोगेन अद्य एकादश राज्यसभासनानां द्विवार्षिक निर्वाचनाय अधिसूचना निस्सारिता। एतेषु उत्तरप्रदेशस्य दशासनानि, उत्तराखण्डस्य च एकमासनम् अन्तर्भवति। भाजपादलस्य नेतारौ केन्द्रीयमन्त्रिणौ हरदीपसिंहपुरी, बीएलवर्मा, समाजवादीदलस्य नेता रामगोपालयादवः, बसपादलस्य रामजी, अन्ये च षट् सदस्याः आगामि नवम्बर मासस्य पञ्चविंशति दिनांके स्वकार्यकालं पूरयिष्यन्ति। उत्तराखण्डतः नरेश बंसलस्यापि कार्यकालः अस्मिन्नेव दिने समाप्तिमेष्यति। आयोगेन पश्चिमबंगालस्य एकस्मै रिक्त राज्यसभासनाय अपि उपनिर्वाचनस्य अधिसूचना प्रसारिता। इदं स्थानं तृणमूल कांग्रेस दलस्य संसद सदस्यायाः रुक्मिणी मल्लिकायाः त्यागपत्रेण रिक्तमासीत्। एतेषां निर्वाचनानां कृते नामांकन प्रक्रिया अद्यतन प्रारब्धा वर्तते। मतदानं च आगामि अक्टूबर मासस्य षोडश दिनांके सम्पत्स्यते। नागरिक विमानन मंत्री के राममोहन नायडू अवदत् यत् भारतं प्रमुखं वैश्विक विमानयान केन्द्र रूपेण उद्भूतमस्ति, अथ च विश्वस्य तृतीयं बृहत्तमं विमानयान विपणि भवितुं कार्यं कुर्वन्नस्ति। अद्य नवदिल्ल्यां 27+2000 वर्षस्य रूट्स एशिया इत्यस्मिन् विषये पूर्वावलोकन वार्ताहर सम्मेलनं सम्बोधयन् श्रीनायडुः अवदत् यत् भारतस्य लक्ष्यमस्ति यत् 47+2000 वर्षपर्यन्तं वर्तमानस्य 24 कोटितः 30-100 कोटि यावत् यात्रिणां संख्या षड्गुणितं वर्धयेदिति। देशे प्रचाल्यमान विमानस्थानकानां संख्या 14+2000 वर्षे 74 वर्तमानकाले 66+100 अधिका जाता इति मंत्री अवधानं दत्तवान्। क्षेत्रीय संपर्क योजना उड़ान इत्यस्य विषये प्रवदन् श्रीनायडुः अवदत् यत् अनया योजनया सम्पूर्णे देशे विमानयात्रा सुलभतरा जाता। मन्त्री अवदत् यत् आगामि वर्षस्य मार्च मासस्य 16 दिनांकात् नवदिल्ल्यां 27+2000 रूट्स एशिया इत्यस्य 23 संस्करणस्य आतिथ्यं भारतं करिष्यति। ऐषमः एशियन क्रीडासु नीरुढाण्डा इत्येषा महिलानां ट्रैप व्यक्तिगत स्पर्धायां स्वर्णपदकं प्राप्तवती, प्रथमा भारतीया शूटर भूत्वा इतिहासं निर्ममे। इतः प्राक् सा आसिमा अहलावत, मनीषा कीर इत्येताभ्यां सह महिलानां ट्रैप दल स्पर्धायां रजत पदकं प्राप्तवती। बॉक्सिंग इति मुष्टामुष्टि क्रीडायां परवीन हुड्डा, अंकुश पंघालः च अद्य निशियो इत्यत्र क्रीडायाम् उपान्त्यचक्रीय विजयैः स्वस्वभारवर्गेषु स्वर्णपदक स्पर्धायां प्रविष्टवन्तौ। एथलेटिक्स क्रीडायां पुरुषाणां जैवलिन थ्रो स्पर्धायां भारतं 2 पदके विजितम्। यशवीर सिंह रजत पदकं प्राप्तवान्, रोहित यादवः कांस्य पदकं च विजितवान्। पुरुषाणां लॉन्ग जंप इत्यस्मिन् श्रीशंकर मुरली इत्यसः रजत पदकं प्राप्तवान्। 26+2000 वर्षे एशियन क्रीडासु भारतमाहत्य 50+ पदकानि समर्जितानि इति वार्ताः।
1: आकाशवाणि हैदराबाद केंद्रम ఇప్పుడు సమయం 6:30 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: Welcome students. Today's audio lesson topic is Journalism in Telangana and Andhra Pradesh, presented by Dr. Sunil Kumar Potana, Assistant Professor of Journalism and Mass Communication, Dr. B.R. Ambedkar Open University, for the benefit of UG Journalism first year, first semester English medium students. In this lesson, we will discuss about the history of journalism in Telangana and Andhra Pradesh. History of Journalism, Nizam's period in Telangana, History of Journalism, Madras Presidency of Andhra region, ఎమినెంట్ జర్నలిస్ట్ ఆఫ్ తెలుగు రీజియన్ అండ్ ప్రెస్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్.

0: వెల్కమ్ డాక్టర్ సునీల్ కుమార్ పోతన. సార్, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ జర్నలిజం ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్?
1: యా వెల్ సార్, ద అర్లియస్ట్ తెలుగు జర్నలిజం వేర్ ప్రమోటెడ్ బై మిషనరీస్ అండ్ వేర్ మోస్ట్లీ ఇంటెండెడ్ ఫర్ రిలీజియస్ పర్పస్, రిలీజియస్ ప్రొపగాండా. ద ఫస్ట్ తెలుగు జర్నలిజం, ఏ మంత్లీ కాల్డ్ సత్యదూత, వాజ్ పబ్లిష్డ్ ఫ్రమ్ బెల్లారి ఇన్ 1835, ప్రింటెడ్ ఇన్ మద్రాస్. ఇట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ప్రొపగేటింగ్ ద గోస్పెల్ ఆఫ్ క్రైస్ట్. నెక్స్ట్ దినవర్తమాని, ఏ వీక్లీ, కేమ్ అవుట్ ఇన్ 1861 అండ్ ఇట్ సీజ్డ్ పబ్లికేషన్ ఆఫ్టర్ 7 ఇయర్స్. మెనీ తెలుగు జర్నల్స్ వేర్ స్టార్టెడ్ టు కాన్సన్ట్రేట్ ది మిషనరీ ప్రొపగాండా. అమాంగ్ దెమ్ వాజ్ ద సత్య బోధిని ఇన్ 1864, పబ్లిష్డ్ ఫ్రమ్ మద్రాస్ బై ది వేదా సమాజ్. ఇట్ సీరియలైజ్డ్ ది రిగ్వేద అలాంగ్ విత్ తెలుగు ట్రాన్స్లేషన్ అండ్ కామెంట్రీ. ఇన్ 1895, కే వీరేశలింగం పంతులు, ది గ్రేట్ సోషల్ రిఫార్మర్ వి నోన్ అండ్ ఆల్సో ఈజ్ ఏ స్కాలర్, స్టార్టెడ్ ఇన్ రాజమండ్రి ఏ వీక్లీ, దట్ ఈస్ వివేకవర్ధని. ఇట్ వాజ్ డెవోటెడ్ టు లాంగ్వేజ్ రిఫార్మ్ అండ్ ఎడ్యుకేషన్. హాస్యవర్ధని, అనదర్ తెలుగు డైలీ, డెవోటెడ్ టు హ్యూమర్, అనదర్ దిస్ ఈజ్ ఆల్సో వీక్లీ. సత్యవర్ధిని అండ్ సాహిత్య బోధిని, డెవోటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ రీడర్స్. ది ఫస్ట్ వీక్లీ ఇన్ తెలుగు జర్నలిజం, దట్ ఈజ్ ఆంధ్ర ప్రకాశిక, ఎడిటెడ్ బై ఏపీ పార్థసారథి నాయుడు, అపియర్డ్ ఇన్ 1885 యాజ్ ఏ సపోర్టర్ ఆఫ్ ది నేషనల్ కాంగ్రెస్. అనదర్ వన్ ఈజ్ శశిలేఖ ఇన్ 1894, పబ్లిష్డ్ బై గాతుపల్లి శేషాచార్యులు, వాజ్ ద ఫస్ట్ వీక్లీ టు క్యాంపెయిన్ ఫర్ యూనిఫికేషన్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ ఏరియాస్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సెపరేట్ ప్రావిన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఏ డ్రీమ్ విచ్ డిడ్ నాట్ ఫ్రూట్ఫుల్లీ అంటిల్ ద కాంపోజిట్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ అండ్ ద రెస్క్యూ ఇన్ ద నిజామ్స్ టెరిటరీ. హియర్ ఈజ్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ది మెయిన్ న్యూస్ పేపర్స్, దట్ ఈజ్ కృష్ణపత్రిక అండ్ అనదర్ వన్ ఈజ్ ఆంధ్రప్రతిక, హితబోధిని, తెలుగు పత్రిక. నౌ కమింగ్ టు ద కృష్ణపత్రిక, ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పొలిటికల్ ఎడ్యుకేషన్ వాజ్ అ కృష్ణపత్రిక, స్టార్టెడ్ బై ది వెటరన్ కాంగ్రెస్ లీడర్ కొండ వెంకట పాపయ్య ఇన్ గుంటూర్ ఇన్ 1902 ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కృష్ణా డిస్టిక్ అసోసియేషన్. మాట్నూరి కృష్ణారావు టుక్ చార్జ్ ఆఫ్ ఇట్ ఇన్ 1907 అండ్ ఇట్ ప్లేడ్ ఏ రిమార్కబుల్ రోల్ ఇన్ ద ఫ్రీడమ్ బ్యాటిల్. డాక్టర్ బి పట్టాభి సీతారామయ్య, ఏ హిస్టోరియన్ ఆఫ్ ది కాంగ్రెస్ అండ్ ఏ జర్నలిస్ట్ హిమ్సెల్ఫ్, వాజ్ అ గైడింగ్ స్పిరిట్ బిహైండ్ ద కృష్ణపత్రిక. నౌ కమింగ్ టు ద ఆంధ్రప్రతిక, ది ఆంధ్రప్రతిక విచ్ హ్యాజ్ ఎ యూనిక్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు జర్నలిజం, వాజ్ బర్న్ యాజ్ ఎ వీక్లీ ఇన్ బొంబాయి ఇన్ 1908. ఇట్ వాజ్ స్టార్టెడ్ బై కే నాగేశ్వరరావు పంతులు, ఏ బిజినెస్ మ్యాన్ హూ సోల్డ్ ఏ పెయిన్ బాంబ్ అండ్ హూజ్ ప్యాట్రియాటిక్ ఇన్స్టింక్ట్స్ లెడ్ హిమ్ టు జర్నలిజం. ద వీక్లీ వాజ్ అన్ ఇమ్మీడియట్ సక్సెస్ అండ్ వెన్ ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు మద్రాస్ ఇన్ 1914, ద లేటర్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ డైలీ. అనదర్ న్యూస్ పేపర్ ఈజ్ తెలుగు జర్నలిజం, దట్ ఈజ్ హితబోధిని, విచ్ ఈజ్ ఎడిటెడ్ బై శ్రీనివాస శర్మ అండ్ ఈ వాజ్ ద అర్లియస్ట్ తెలుగు వీక్లీ అండ్ వాజ్ పబ్లిష్డ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ ఇన్ నిజాం పీరియడ్, నిజాం ఏరియా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ ఈజ్ తెలుగు పత్రిక ఫ్రమ్ ది ఇనుగుర్తి, నౌ ది దెన్ వరంగల్ డిస్టిక్. ది అదర్ వాజ్ ద నీలగిరి ఫ్రమ్ నల్గొండ. బోత్ ఆఫ్ దెమ్ సీజ్డ్ పబ్లికేషన్ ఆఫ్టర్ 1926. సురవరం ప్రతాప్ రెడ్డి ఫౌండెడ్ ది గోల్కొండ పత్రిక ఇన్ 1925 యాజ్ ఏ వీక్లీ. ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఇట్ బికేమ్ ఏ డైలీ అండ్ సర్వ్ ద తెలంగాణ పీపుల్ వెల్ ఫర్ ఏ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఆఫ్టర్ ప్రతాప రెడ్డి, ఎన్ నరోత్తం రెడ్డి వాజ్ ఇట్స్ ఎడిటర్. ఇన్ 1927, ది సుజాత, ఏ కల్చరల్ మంత్రి, వాజ్

0: స్టార్టెడ్ అండ్ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్స్. తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి, ఆంధ్రకేసరి అండ్ ఆంధ్రాభ్యుదయం వేర్ సమ్ ఆఫ్ ద మోర్ నోటబుల్ మంత్లీస్ అండ్ వీక్లీస్ ఇష్యూడ్ ఫ్రమ్ హైదరాబాద్.
1: సార్, హియర్ వీ నీడ్ టు డిస్కస్ ఆన్ ద హిస్టరీ ఆఫ్ జర్నలిజం, నిజామ్స్ పీరియడ్ ఇన్ తెలంగాణ రీజియన్.
0: ది ఆంధ్ర జనసంఘం విచ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1922. ద జనసంఘం ఎయిమ్ టు ద సోషల్, ఎకనామికల్ అండ్ కల్చరల్ రివైవల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. దే మేడ్ గ్రేట్ ఎఫర్ట్స్ టు ఓపెన్ తెలుగు స్కూల్స్, లైబ్రరీస్ అండ్ పబ్లిష్ తెలుగు బుక్స్ అండ్ ప్రమోట్ హిస్టారికల్ రీసెర్చ్. అర్లియర్ ఇన్ తెలంగాణ దెర్ ఈజ్ ఓన్లీ ఉర్దూ మీడియం. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ అబౌట్ 22 పేపర్స్ అండ్ పీరియాడికల్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద 1890s. యాజ్ ఎర్లీ యాజ్ ద 19th సెంచరీ దెర్ వేర్ ఎ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఆన్ ద ప్రెస్ బై ద నిజాం. సమ్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్స్ వేర్ నాట్ టు రైట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ ఆర్ ది నిజాం. ది ఉర్దూ పేపర్ షౌకత్ ఉల్ ఇస్లాం రిఫ్యూజ్ టు సైన్ ది అగ్రిమెంట్ అండ్ కమిటెడ్ అపాన్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ లాంగ్వేజ్ విత్ ద రిజల్ట్ దట్ ఈట్ వాజ్ సప్రెస్డ్. ది ఫస్ట్ తెలుగు జర్నల్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1912 బై శ్రీనివాస శర్మ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఇట్ వాజ్ కాల్డ్ హితబోధిని. హీ వాజ్ స్టార్టెడ్ ఎ ప్రింటింగ్ ప్రెస్, సరోజని విలాస్ ద నేమ్ ఆఫ్ ద ప్రింటింగ్ ప్రెస్ అండ్ ద పేపర్ హ్యాడ్ ఎర్లీ దెర్ ఈస్ 500 సబ్స్క్రైబర్స్ బట్ ఈ సస్టైన్డ్ ఎ గ్రేట్ లాస్ అండ్ ద పేపర్ కుడ్ నాట్ ఫ్లరిష్ అండ్ ఇట్ వాజ్ క్లోజ్డ్ ఇన్ 2 ఇయర్స్. ఇన్ 1970 స్వామి వెంకట్రావు ఆఫ్ ది డివైన్ లైఫ్ సొసైటీ స్టార్టెడ్ ఎ మంత్లీ జర్నల్ కాల్డ్ ఆంధ్రా మట్ ఫ్రమ్ సికింద్రాబాద్ బట్ డిడ్ నాట్ సర్వైవ్ బిహైండ్ 8 మంత్స్. ఎ సిరీస్ ఆఫ్ తెలుగు పబ్లికేషన్స్ బిగెన్ ఆఫ్టర్ 1920 బట్ నన్ ఆఫ్ దెమ్ కుడ్ సర్వైవ్ ఫర్ లాంగ్ డ్యూ గవర్నమెంట్ హరాస్మెంట్ ఎస్పెషల్లీ దోజ్ హూ రేస్డ్ ఎ వాయిస్ ఆఫ్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద ఆటోక్రటిక్ రూల్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్ ఆర్ డిమాండెడ్ మోర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ టు ద అసోసియేషన్. సమ్ ఆఫ్ ద వీక్లీస్ అండ్ జర్నల్స్ స్టార్టెడ్ ఇయర్ ఇన్ 1990s. అమాంగ్ దెమ్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ది ఎఫ్యూ ఇన్ దిస్ లెసన్. ఇన్ 1920 వి సీతారామచంద్రరావు అండ్ రాఘవ రంగారావు, దీస్ ఆర్ కాల్డ్ ఒద్దిరాజు బ్రదర్స్, స్టార్టెడ్ ఏ తెలుగు వీక్లీ కాల్డ్ తెలుగు పత్రిక. అనదర్ వన్ ఈజ్ నీలగిరి ఫ్రమ్ నల్గొండ, స్టార్టెడ్ బై ఎస్ నరసింహారావు. ఇన్ 1923 శ్రైవ ప్రచారోద్యమం వాజ్ కేమ్ ఫ్రమ్ వరంగల్. ఇన్ 1995 భాగ్యారెడ్డి స్టార్టెడ్ ఏ ఫోర్ట్ నైట్లీ కాల్డ్ భాగ్యనగర్ పత్రిక. ఇన్ 1925 గోల్కొండ పత్రిక వాజ్ స్టార్టెడ్ బై సూరవరం ప్రతాప్ రెడ్డి. అండ్ అనదర్ నోటబుల్ ఈజ్ 1934 డి శర్మ స్టార్టెడ్ ఏ మంత్లీ ఫ్రమ్ సికింద్రాబాద్ కాల్డ్ దక్కన్ కేసరి. దెర్ ఈజ్ మోర్ న్యూస్ పేపర్స్ వర్ పబ్లిష్డ్ ఇన్ 1934 టు 1945. ఇన్ 1945 దెర్ ఈజ్ మేజర్ న్యూస్ పేపర్స్, తెలుగు డైలీ న్యూస్ పేపర్స్. వన్ ఈజ్ తెలంగాణ అండ్ అనదర్ వన్ ఈజ్ మీజాన్. ది తెలంగాణ వాజ్ ఫైనాన్స్డ్ బై రాజగోపాల్ ముదలయారు. ద మీజాన్ వాజ్ బై ఎ కలకత్తా వాలా, వాజ్ ఎడిటెడ్ బై ఎ వెరీ టాలెంటెడ్ జర్నలిస్ట్ బిఆర్ చారి అండ్ మీజాన్ బై ఎ వెల్ నోన్ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అడవి బాపిరాజు. నౌ కమింగ్ టు ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఇన్ ద నిజాం పీరియడ్. ద న్యూ ఇండియా ఇంగ్లీష్ డైలీ పబ్లిష్డ్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1926 ఇన్ ఇట్స్ ఎ న్యూస్ పేపర్ అండర్ ద హెడ్డింగ్ ఆఫ్ మిజరూల్ ఆఫ్ నిజాం. ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఆన్ 1 డిసెంబర్ 1926. ఇయర్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ది ఉర్దూ పేపర్స్ ఆల్సో. ఇన్ హైదరాబాద్ నిజామ్స్ ఏరియా ది ఖుర్షిద్ ఈ దక్కన్ వాజ్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఆఫ్ హైదరాబాద్ విచ్ స్టార్టెడ్ ఇట్స్ పబ్లికేషన్ ఇన్ 1883 అండర్ ద ఎడిటర్షిప్ ఆఫ్ సుల్తాన్ మొహమ్మద్ దెహ్లావి. ఖుర్షిద్ ఈ దక్కన్ అజారే దస్తాన్, అఫ్సారుల్ అక్బార్, అక్బారీ అసాఫీ, ముషీర్ ఇ దక్కన్ వేర్ ద న్యూ

0: న్యూస్ పేపర్స్ బిలాంగ్ టు ద అర్లీ ఫేస్ ఆఫ్ ఉర్దూ జర్నలిజం.
1: సార్, లెట్ అస్ డిస్కస్ ది హిస్టరీ ఆఫ్ జర్నలిజం ఇన్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ ఆంధ్ర రీజియన్.

0: భగవాచారి ఆచార్య ఇన్ 1903 రీప్రొడ్యూస్డ్ ఇన్ ఇట్స్ గోల్డెన్ జూబ్లీ నెంబర్ ఇట్ ఈస్ సెడ్ దట్ టువర్డ్స్ ద మిడిల్ ఆఫ్ ద లాస్ట్ సెంచరీ ఏ బ్యాండ్ ఆఫ్ పాట్రియాటిక్ సిటిజన్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లక్ష్మీనర్సు ఫౌండెడ్ ది మద్రాస్ నేటివ్ అసోసియేషన్ టు వెంటిలేట్ ది గ్రీవెన్సెస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ది పిటిషన్స్ ది క్రీసెంట్ ద జర్నల్ ఆఫ్ దట్ అసోసియేషన్ వాజ్ వన్ ఆఫ్ ద అర్లియెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ కండక్టెడ్ బై ది ఇండియన్స్ లక్ష్మీనర్సు లైక్ టి ప్రకాశం తంగుటూరు ప్రకాశం స్పెంట్ ఏ కన్సిడరబుల్ పోర్షన్ ఆఫ్ హిస్ ఫార్చ్యూన్ ఆఫ్ పబ్లిక్ వర్క్ హీ బాట్ ఓవర్ ద నేటివ్ సర్క్యులర్ ఎడిటెడ్ బై వన్ నారాయణ స్వామి నాయుడు ది క్రీసెంట్ విత్ ఇట్స్ హైలీ పెయిడ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కన్సిడరబుల్లీ డ్రెయిన్డ్ హిస్ రిసోర్సెస్
1: సార్ హూ వర్ ది ఎమినెంట్ జర్నలిస్ట్ ఆఫ్ తెలుగు రీజియన్
0: ది ఎమినెంట్ జర్నలిస్ట్ ఆఫ్ తెలుగు రీజియన్ మెయిన్లీ వీ హ్యావ్ టు డిస్కస్ హియర్ ఫోర్ ఆర్ ఫైవ్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎమినెంట్ జర్నలిస్ట్ సర్వ్డ్ ఫర్ తెలుగు రీజన్ అమాంగ్ దెమ్ కాశీనాథ నాగేశ్వరరావు వీరేశలింగం పంతులు దేవగుత శేషాచలరావు మాట్నూరి కృష్ణారావు ఎక్సెట్రా దీస్ ఆర్ ద ఫ్యూ హు ఆర్ వర్క్ ఫర్ ది తెలుగు రీజన్ అండ్ తెలుగు జర్నలిజం
1: వాట్ ఈస్ స్టేటస్ ఆఫ్ ప్రెసెస్ సార్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ప్రెస్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్
0: ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మెనీ చేంజెస్ కేమ్ ఇన్ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టూ మేజర్ న్యూస్ పేపర్స్ లాంచ్డ్ ఇన్ తెలంగాణ దే ఆర్ మన తెలంగాణ అండ్ నవ తెలంగాణ కమింగ్ టు ద ఎలక్ట్రానిక్ మీడియా అర్లియర్ వీ హ్యావ్ ఎ దూరదర్శన్ తెలుగు ఛానల్ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ ఎ డిడి యాదగిరి అండ్ ఆల్సో ఇన్ ఆంధ్రప్రదేశ్ దెర్ ఈస్ ఎ డిడి సప్తగిరి దీస్ ఆర్ ద మేజర్ పార్ట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా టీవీ 9 స్టార్టెడ్ వన్ తెలుగు తెలంగాణ రీజన్ ఛానల్ దట్ ఈస్ ఎ జై తెలంగాణ అండ్ ఈటీవీ అండ్ అదర్ సమ్ న్యూస్ ఛానల్స్ హూ స్టార్టెడ్ సపరేట్ ఛానల్స్ ఫర్ ది బోత్ తెలుగు స్టేట్స్ ఈటీవీ తెలుగు ఈటీవీ ఇన్ తెలంగాణ అండ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్
1: థ్యాంక్ యూ డాక్టర్ సునీల్ కుమార్ పోతన ఫర్ పార్టిసిపేషన్ అండ్ ప్రెజెంటింగ్ దిస్ రేడియో లెసన్
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చలనచిత్ర గీతం కొత్త జీవితాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం సి నారాయణరెడ్డి గీతరచన ఇళయరాజా సంగీతం

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:50 ప్రకటించిన అంశం వెంటనే. ఆకాశవాణి
1: ఈనాటి వ్యవసాయ సూచనల

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈ ప్రసారంలో వానాకాలంలో ఆముదం పంట సాగుకు అనువైన విత్తన రకాల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
1: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వానాకాలం ఆముదం యొక్క సాగు విధానం గురించి మనం మాట్లాడుకుందాం. వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే ముఖ్యమైన వాణిజ్య పంట ఆముదం. ఈ పంట మన రాష్ట్రంలో సుమారు 28,000 హెక్టార్లలో పండిస్తున్నాం. వాటి నుండి 26,000 టన్నుల ఉత్పత్తి మనకు లభిస్తుంది. హెక్టార్కి 937 కిలోల దిగుబడి మాత్రమే మనకి ఇప్పుడు వస్తుంది. అయితే మన దేశంలోని తెలంగాణ రాష్ట్రం ఆముదము విస్తీర్ణంలో 4వ స్థానంలో ఉంది, ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది, ఉత్పాదకతలో 5వ స్థానంలో ఉంది. ఈ పంటను మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు, అలాగే రంగారెడ్డి జిల్లాల్లో ఆరుతడి పంటగా పండించడానికి చాలా అవకాశం ఉంది. ఆముదపు పంటకు అడవి పందుల బెడద గాని, విత్తన నిల్వలో సమస్యలు గాని ఉండవు. అలాగే అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు గాని లేదా నీరు నిల్వ ఉండేటువంటి నేలలు మాత్రం దీనికి పనికిరావు. నేలను వేసవిలో 1-3 సార్లు దున్ని గుంటకతో చదును చేసుకోవాలి. మనం వేసవి కాలం నుండే భూముల్ని తయారు చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే, ముందు పంట కాలంలో తెగుళ్ల సమస్య అలాగే పురుగుల సమస్య తగ్గుతుంది. అందుకే వేసవి దుక్కులు తప్పనిసరిగా చేయాలి.

చెప్తుంటారు శాస్త్రవేత్తలు. వడలు తెగులు సమస్యగా ఉన్న ప్రాంతాల్లో విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా మనం కార్బాండిజం ట్రైకోడర్మా విరిడి తోటి విత్తన శుద్ధి చేయాలి. ఈ కార్బాండిజం 3 గ్రాములు అలాగే 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి తీసుకుని కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అప్పుడు ఆముదపు పంటలో వడలు తెగుల్ని మనం రాకుండా చేసుకోగలుగుతాం. ఇక జూన్ 15 నుండి జులై 2 పక్షం వరకు కూడా విత్తుకునేటువంటి అవకాశం ఉంది ఈ వానాకాలపు ఆముదం. ఇక దీనిలో సూటి రకాలు ఉన్నాయి, అంటే మన దేశవాళి రకాలు హరిత, ప్రగతి ఈ రకాలు. ఈ హరిత అనేది 130 నుండి 150 రోజుల పంటకాలం కలిగి ఈ రకం ఎండు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఎకరానికి 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి కూడా ఇస్తుంది. ప్రగతి రకం అయితే 120 నుండి 140 రోజుల పంటకాలం కలిగి స్వల్పకాలిక రకం, అంటే తక్కువ కాలంలోనే పంటకు వచ్చేటువంటి రకం. గింజ పరిమాణం ఎక్కువగా ఉంటుంది, ఎకరానికి 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. ఇక ఆముదంలో హైబ్రిడ్ రకాల విషయానికి వస్తే PCH 311 రకం, ఇది 120 నుండి 140 రోజుల పంటకాలం కలిగి ఎండు తెగుల్ని బాగా తట్టుకుంటుంది, ఎకరానికి 7 నుండి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మరొకటి DCH 177 అనే హైబ్రిడ్ రకం 130 నుండి 160 రోజుల పంటకాలం కలిగి బెట్టను ఎండు తెగుల్ని బాగా తట్టుకుంటుంది, ఎకరానికి 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తుంది. మరొక హైబ్రిడ్ రకం DCH 519, ఇది 130 నుండి 150 రోజుల పంటకాలం కలిగిన రకం. ఇది ఎండు తెగుల్ని బాగా తట్టుకుంటుంది, ఎకరానికి 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తుంది. అయితే ఆముదంలో ప్రత్యేకంగా సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, పోగుంతలు ఒత్తు మొక్కలు పీకి వేయడం అనేది ఒక పని. మనం ఆముదపు పంటను విత్తిన 1 వారం 10 రోజుల్లో మొలక రావడం జరుగుతుంది. అలా విత్తుకున్న 15 నుండి 20 రోజులకి కుదురుకి ఒకే ఒక మొక్క ఉండే విధంగా ఒత్తుగా ఉన్న మొక్కల్ని పీకివేయాలి. అలాగే విత్తనం మొలవని చోట ఇలా పీకినటువంటి పోగుంతల్ని మనం పెట్టుకోవాలి. ఇది రైతులు తప్పనిసరిగా చేయాలి. ఇక ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువులను దుక్కులోనే వేసి కలయదున్ని సూటి రకాల్ని సాగు చేసేటప్పుడైతే 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. ఇక సగభాగం నత్రజని, మొత్తం భాస్వరాన్ని అలాగే పొటాష్ ని దుక్కులోనే వేయాలి. ఇక రైతు సోదరులు ఆముదపు పంటకు మొదట సగభాగం నత్రజనిని అలాగే పూర్తి భాస్వరాన్ని, పూర్తి పొటాష్ ని దుక్కులోనే వేయాలి. ఏది సూటి రకాలకు. సంకర రకాలు సాగు చేసినట్లయితే అదనంగా 8 కిలోల నత్రజని విత్తుకున్న 60 నుండి 65 రోజులకు వేసుకోవాలి. కలుపు నివారణ చర్యలు చేపట్టుకోవాలి. విత్తిన వెంటనే గాని లేదా ఆ మరుసటి రోజున కాని సిఫారసు చేసినటువంటి పెండి మిథిలిన్ అనేటువంటి కలుపు మందుని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇక విత్తుకున్న 40 నుండి 60 రోజుల వరకు ఈ ఆముదపు పంటలో కలుపు లేకుండా గుంటక లేదా గొర్రు తవ్వి అంతర్కృషి చేసి కలుపు నివారించుకోవాలి. వానాకాలంలో ముఖ్యంగా ఈ పూత పూసేటువంటి దశలో, అంటే పుష్పించే దశలో నీటి ఎద్దడి ఎదురైనప్పుడు, అంటే అప్పుడు వర్షం లేక ఒకవేళ వర్షానికి మధ్య కాలం ఎక్కువగా ఉన్నట్లయితే, నీటి వసతి ఉన్నట్లయితే 1-2 తడులు ఇవ్వడం మంచిది. అప్పుడు దిగుబడులు కనీసం 20% పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ ఆముదము కంది పంటల్ని అంతర పంటలుగా పండించినట్లయితే రైతులకి అదనపు నికరాదాయం లభిస్తుంది. అదే విధంగా అంతర పంటగా వేసుకునే పంటలైన కంది, పెసర, వేరుశనగ పంటల్లో అధిక దిగుబడి అలాగే సహ పంటకు అనువైనటువంటి రకాలు ఎంపిక చేసుకోవాలి. ఆముదము, కంది ఈ పంటలను అంతర పంటలుగా 1:1 నిష్పత్తిలో వేసుకోవాలి. అంటే 1 వరుస ఆముదం వేసుకుంటే దానికి తోడు 1 వరుస కంది వేసుకుంటూ ఈ విధంగా మనం పంటని విత్తుకోవాలి. 1 కిలో ఆముదము విత్తుకోవడానికి, ఈ అంతర పంటగా విత్తుకోవడానికి 1 కిలో ఆముదము, 1.5 కిలోల కంది ఎకరానికి సరిపోతాయి. ఈ అంతర పంటలో ఆముదము పంటకైతే వరుసల మధ్య 120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్లుగా దూరం పెట్టుకోవాలి. ఆముదపు వరుసల మధ్యలో కంది పంటను వేసుకోవాలి. ఈ విధంగా 1 వరుస ఆముదము, మరొక వరుస కంది పంటని మార్చి మార్చి విత్తుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే పంటల మధ్య పోషకాల లోపం గాని తేమ కోసం గాని పోటీ ఉండదు. ఆముదము, కంది ఈ అంతర పంటలు 1:1, అంటే 1 వరుస ఆముదము, 1 వరుస కంది వేసుకున్నప్పుడు యాజమాన్యంలో ముఖ్యంగా ఎరువుల పోషణ ముఖ్యమైంది. ఆముదానికి 35 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. అదే విధంగా అంతర పంట వేసుకున్న కందికి ఎకరానికి 9 కిలోల యూరియా, 63 కిలోల భాస్వరం వేసుకున్నట్లయితే సమగ్ర పోషణ అంది, మంచి దిగుబడి వస్తుంది. ఇక ఈ ఆముదము, కంది అంతర పంట మాత్రమే కాకుండా ఆముదముతో పాటు పెసరని, ఆముదముతో పాటు వేరుశనగ పంటను కూడా

0: అంతర పంటగా వేసుకోవచ్చు. ఈ పెసర గాని వేరుశనగ గాని అంతర పంటగా వేసుకున్నప్పుడు 1:2 లేదా 1:3గా వేసుకోవాలి. అంటే ఆముదం 2 వరుసల మధ్య 2 వరుసలు లేదా 3 వరుసల పెసర గాని లేదా వేరుశనగ గాని వేసుకోవాలి. అంటే ఆముదము పంట 1 వరుస వేసుకుంటే 2 వరుసలు లేదా 3 వరుసలు పెసరగాని లేదా వేరుశనగ గాని వేసుకోవాలి. అంటే ఏది వేసుకున్నా 2 వేసుకోవచ్చు లేదా 3 వరుసలు వేసుకోవచ్చు. ఆముదము ఆముదము 2 వరుసల మధ్య స్థలంలో ఈ పెసర మినుము అంతర పంటగా వేసుకున్నప్పుడు ఈ విధంగా వేసుకోవడానికి ఆముదము వరుసల మధ్య 120 సెంటీమీటర్లు దూరం ఉండగా అంతర పంటల మధ్య మనం వరుసల మధ్య కూడా దూరం 30 సెంటీమీటర్లు ఉండే విధంగా వేసుకోవచ్చు. ఏది ఆముదము ఆముదపు వరుసలకి మధ్య మనం పెసరని వేరుశనగని వేసుకున్నప్పుడు ఆ పెసర వరుసల మధ్య గాని ఆ వేరుశనగ వరుసల మధ్య గాని 30 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా వేసుకోవాలి. ఆముదపు వరుసల మొక్కల మధ్య దూరం 45 సెంటీమీటర్లుంటే పెసర గాని లేదా వేరుశనగ పంటల మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్లుగా పెట్టుకోవాలి. ఈ విధంగా అంతర పంటల నిష్పత్తి ద్వారా భూమిని పూర్తిగా వినియోగించుకోవాలి. ఇక సహ పంటల నిష్పత్తి అంటే 1:3 ద్వారా మనం వేసుకున్నప్పుడు కలుపు గాని పంటకు అయ్యే ఖర్చు గాని తగ్గి నీటి వనరులు అలాగే ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ అంతర పంటలు తక్కువ పంటకాలం ఉండడం వల్ల ప్రధాన పంట కంటే ముందుగానే కోతకు వచ్చి రైతుకి దిగుబడులు వస్తాయి. దీంతో పాటు అదనపు ఆదాయం వస్తుంది, అంతర పంటకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ అంతర పంటల వలన ప్రధాన పంట ఏ కారణం వల్ల అయినా కూడా ఈ అంతర పంటల వల్ల ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రధాన పంట మనకి ఏదైనా నాశనమైతే అంతర పంట నుండి ఆదాయం వస్తుంది. అంటే పూర్తిగా మనం ఏ విధంగా నష్టపోకుండా కొంత ఆదాయాన్ని ఈ అంతర పంటల నుండి పొందవచ్చు. ఈ విధంగా ఆముదములో కంది గాని పెసర గాని వేరుశనగ కాని అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా వానాకాలం ఆముదం యొక్క సాగు విధానంలో రకాలు మరి విత్తన మోతాదు అలాగే పోగుంతలు ఒత్తు మొక్కలు పీకివేయడం అనేది ప్రధానమైన పద్ధతి. ఎందుకంటే మొలకలు ఎక్కువగా ఉన్న పాదిలో నుండి మరి మంచి మొక్కను కుదురుకు ఒకటి ఉంచి మిగిలిన ఒత్తు మొక్కల్ని పీకివేయాలి. పీకిన మొక్కల్లో ఎక్కడైతే విత్తనం మొలవని చోటు ఉంటుందో అక్కడ పోగుంతలు పెట్టుకోవాలి.
1: విన్నారు కదా, వానాకాలంలో ఆముదం పంట సాగుకు అనువైన విత్తన రకాలు సాగు పద్ధతులకు సంబంధించిన సమాచారం అది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రేపటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో మల్చింగ్ పద్ధతిలో పంటల నిర్వహణ సంబంధించిన వివరాలు వింటారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చలనచిత్ర గీతం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం, కార్యాచరణ సంసిద్ధతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
2: కిసాన్ కో ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కీ జిమ్మేదారీ ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసాన్ కో యే తయ్ కియా.

0: अगर मसूर उड़द 100% खरीदेगी सरकार, लेकिन खरीदने की तैयारी चाहे वो खरीफ के लिए हो चाहे रबी के लिए हो ठीक से करके रखें जिससे 48 घंटे में पेमेंट हो जाए।
1: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హీ సేవా ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబీ వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన, విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబీ గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ రెండవ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతాకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో ఒక స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణీ మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2047 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166 పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
2: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
1: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు, దక్షిణ

0: ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 1,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆషిద్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచీ నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకం అందించడంలోనూ నీరుదండ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పతకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజాసింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పతకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాషా సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్ట్రీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి పంటలో అధిక దిగుబడులకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి జనగాం జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డాక్టర్ తేజావత్ లక్ష్మణ్ గారు స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్.
7: నమస్కారం.
6: ప్రతి పంట మన రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు, అనుకూలమైన నేలలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విత్తనాలను విత్తుకునేటప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఎప్పుడు విత్తుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి?
7: ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణలో పండిస్తున్నటువంటి వాణిజ్య పంటలలో పత్తి పంట అనేది ప్రథమంగా చెప్పుకోవచ్చు. దీన్నే

0: తెల్ల బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 18.5 లక్షల హెక్టార్ల లోపట, అంటే 46.5 లక్షల ఎకరాల లోపట ఈ పత్తి పంటను అనేది సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే నల్గొండలోనే 6 లక్షల ఎకరాల లోపట సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా, దాని తర్వాత సంగారెడ్డి, నాగర్ కర్నూలు మరియు వరంగల్ జిల్లాల లోపల అధిక శాతంగా ఈ 100,000 ఎకరాల లోపల ఈ పత్తి పంటను అనేదాన్ని సాగు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ పత్తి పంటలను ఎప్పుడు విత్తుకోవచ్చు అన్నట్లయితే మే నుంచి జూన్ 1st వారం వరకు ఎవరైతే నీటి తడుల కింద పత్తిని సాగు చేస్తూ ఉంటారో వాళ్ళు మే ఆఖరి నుంచి జూన్ 1st వారం లోపల విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులను పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వర్షాధారంగా పండించేటటువంటి రైతులు జూలై 20 ముందుకు, అంటే మే నుంచి జూలై 20 లోపుగా విత్తుకున్నప్పుడు మాత్రమే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. జూలై 20 తర్వాత విత్తుకున్నట్లయితే పంట సరిగ్గా పెరగకపోవడము, చీడపీడల బాధ ఎక్కువగా రావడము, దిగుబడులు తగ్గేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. సో పత్తి పంట విత్తుకో డానికి అనుకూలమైనటువంటి సమయం అది నీటిపారుదల కింద కానీ వర్షాధారం కింద కానీ చెప్పుకున్నట్లయితే జూన్ నుంచి జూలై మాసంగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ రకమైనటువంటి నేలల్లో పత్తిని విత్తుకోవచ్చు అనంటే, ఫస్ట్లో మనం చూసుకున్నట్లయితే పత్తి పంటను నల్లరేగడి నేలల్లో మాత్రమే పండించేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే నల్లరేగడి నేలల్లో, ఎర్ర నేలల్లో, చిలకా నేలల్లో, మధ్యస్థమైనటువంటి అన్ని రకాలైనటువంటి నేలల్లో పట పత్తిని సాగు చేస్తూ వస్తున్నారు. పత్తి పంటను వర్షాధారం కింద సాగు చేస్తున్నటువంటి రైతన్నలు నల్లరేగడి రైతన్నల కంటే కూడా ఎక్కువ యాజమాన్య పద్ధతులు, అంటే దృష్టిని సారించినట్లయితే అధిక దిగుబడులను పొందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఏ విధంగా విత్తుకోవచ్చు అన్నట్లయితే నల్లరేగడి నేలల్లో మనం చూసుకున్నట్లయితే వరుసకు మధ్య దూరము 120 సెంటీమీటర్లుగా, వరుసలోపట మొక్కకు మధ్య దూరం మనం చూసుకున్నట్లయితే 45 నుంచి 60 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. అదే మధ్యస్థ నేలల్లో చూసినట్లయితే 90 సెంటీమీటర్లు, అంటే వరుసకు మధ్య 90 సెంటీమీటర్లు, వరుసలోపట చూసుకున్నట్లయితే మొక్కకు మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. అదే తేలికపాటి నేలల్లోనైతే వరుసకు మధ్య దూరము 90 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కకు మధ్య దూరము 30 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులను మరియు ఎక్కువ మొక్కలను, ఎకరాకు ఎన్ని మొక్కలైతే ఉండాలో అన్ని మొక్కలు ఉండేటందుకు ఆస్కారం అనేది ఉంటుంది. మామూలుగా రైతన్నల దృష్టిలో చెప్పినట్లయితే 2.5 నుంచి వరుసకు మధ్య దూరం 2.5 నుంచి 3 అడుగులు ఉండే విధంగా, అదే మొక్కకు వరుసలోపట మొక్కకు మధ్య దూరం అడుగు దూరం ఉండే విధంగా చూసుకున్నట్లయితే 1 ఎకరాకు ఎన్ని మొక్కలు ఉండాలో అన్ని మొక్కలు వచ్చేసి అధిక దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో విత్తుకున్న తర్వాత చేపట్టాల్సినటువంటి చర్యలు ఏంటి అంటే, నేలలోపట తేమ ఉంటే పర్లేదు, లేదంటే నీటి తడులను ఇవ్వాలి. విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపల కూడా ప్రీ ఎమర్జెన్స్ కలుపు నివారణ కోసము మనము పెండమిథలిన్ లీటరు కానీ లీటరు పావు కానీ ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంది. మొక్క పెరుగుతున్న కొద్దీ అంతరకృషి చేయడం ద్వారా వరుసల మధ్యలో కూడా మనం కలుపు నివారించుకోవచ్చు. ఎప్పుడైతే అంతరకృషి చేయలేనటువంటి పరిస్థితుల్లోపట గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము పైపాటుగా పోస్ట్ ఎమర్జెన్సీగా క్విజిలోఫాప్ ఇథైల్ 200 ml 200 లీటర్లకి 400 ml క్విజిలోఫాప్ను కలిపి పిచికారీ చేసినట్లయితే గడ్డి జాతి మొక్కలను మనము నివారించుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంది. ఒకవేళ వెడల్పాటి ఆకులు ఉన్నట్లయితే దానికోసం ఏం చేయాలి, పైరిథయోబాక్ సోడియం ఎంత, 200 లీటర్ల నీటికి 250 ml కలిపి ఎకరాకు పిచికారీ చేసినట్లయితే మనం ఈ గడ్డి జాతి మొక్కలను కూడా నివారించుకోవడానికి ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఎప్పుడు చేయాలి, 1 నుంచి 2 ఆకుల దశల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం పిచికారీ చేసినట్లయితే కలుపు నివారణ చేయడానికి ఆస్కారంగా ఎక్కువగా ఉంటుంది. సో అంతరకృషి చేయడం ద్వారా, గుంటు కొట్టుకోవడం ద్వారా కూడా కలుపును నివారించవచ్చు, తద్వారా తేమను సంరక్షించుకోవడానికి కూడా ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనము ఏ రకాలటువంటి నేలల్లోపట ఏ విధంగా విత్తుకోవచ్చు అనే దాన్ని మనం చూడవచ్చు.
1: ప్రస్తుతం అధిక సాంద్రత పత్తి సాగు అని చాలా ప్రాచుర్యంలో ఉంది, అసలు అధిక సాంద్రత పత్తి గురించి వివరంగా తెలియచేయండి.
0: సో మనము కొన్ని 2 దశాబ్దాలుగా చూసుకున్న

ఉన్నట్లయితే ఫస్ట్లో ఏముండేదంటే ఒక 2-3 దశాబ్దాల క్రితం చూసుకున్నట్లయితే రైతన్నలు చాలా వరకు పత్తి పండించినటువంటి రైతన్నలు చనిపోవడం అనేది జరిగేది. ఎందుకు అంటే సాగు వ్యయం ఎక్కువగా అవుతుండడము, దాని తర్వాత ఏమైంది బీటీ పత్తి విత్తనాలు రావడము, తద్వారా చాలా వరకు కాయతొలుచు పురుగుల యొక్క నివారణ తగ్గించుకోవడం అనేది జరిగింది. బట్ దిగుబడిని మనం గమనించినట్లయితే ఒక దశాబ్దంగా, ఒక 10 ఇయర్స్ నుంచి మనము దిగుబడులను గమనించినట్లయితే సాగు వ్యయము అంటే మనము సాగు చేసేటందుకు అయ్యేటటువంటి ఖర్చు పెరుగుతూ పోతుంది, కానీ దిగుబడులు మాత్రం నిలకడగా ఉండడం లేదంటే తగ్గిపోవడం అనేది గమనించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ తగ్గిపోవడం అనేది నల్లరేగడి నేలల్లో కాకుండా మధ్యస్థ నేలల్లో, ఎర్ర నేలల్లో సాగు చేసేటటువంటి, వర్షాధారంగా సాగు చేసేటటువంటి రైతుల యొక్క పత్తి దిగుబడులు అనేవి చాలా పడిపోవడం అనేది జరిగింది. సాగు వ్యయం పెరుగుతూ పోతుంది ప్రతి సంవత్సరం, బట్ దిగుబడి అనేది తగ్గుతూ పోవడం అనేది జరిగింది. సో దీన్ని తగ్గించడం కోసం, రైతులకు దిగుబడి పెంచడం కోసం అధిక సాంద్రత పత్తి సాగు విధానము, HDPS హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్, అంటే రైతులు ఇదేదో కొత్త విత్తనాలు కొత్తది అనుకోకుండా దీంట్లో ఏమీ లేదు, సాగు విధానంలో 2 రకాలైనటువంటి మార్పులు చేయడం ద్వారా మీరు అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, వ్యయం అనేది తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉండి మంచి లాభాలు పొందేటటువంటి ఆస్కారం ఉంది. అసలు ఈ అధిక సాంద్రత పత్తి అనేటటువంటి ఎక్కడ నుంచి రావడం అనేది జరిగింది. విదేశాలతో పోల్చుకున్నట్లయితే అక్కడున్నటువంటి కమతాలు చాలా ఎకరాలుగా, అంటే మన దగ్గర చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మధ్యస్థంగా చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎకరం భూమి, ఎకరన్నర భూమి, 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అదే విదేశాలలో చూసుకున్నట్లయితే వేరే దేశాలలో వందల ఎకరాలు, మరియు అక్కడ యాంత్రీకరణం అనేది బాగా ఉండడము. ఆ యాంత్రీకరణ అనుకూలత ఏంటి, ఏ విధంగా చేయడం ద్వారా యాంత్రీకరణకు మనకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది, మరియు సాగు వ్యయం తగ్గించవచ్చు అనేది మన శాస్త్రవేత్తలు గమనించి ఈ రకమైనటువంటి పద్ధతిని తీసుకురావడం అనేది జరిగింది. దీంట్లో ఏమి లేదు, వాడేటటువంటి విత్తన మోతాదులో మార్పు, విత్తుకునే విధానంలో మార్పు తప్ప రైతన్నలు అనుకుంటున్నట్లుగా ఇదేమి కొత్త సిస్టమ్ ఏం కాదు, వేరే రకమైనటువంటి పద్ధతి కూడా కాదు. మనం నార్మల్గా రైతు 1 నుంచి 2.5 ప్యాకెట్లు ఎకరానికి, 1 నుంచి 1.5 ప్యాకెట్లు ఎకరానికి నార్మల్ పద్ధతిలో విత్తడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి విత్తన మోతాదు ఒకటి పెరుగుతుంది, 2 నుంచి 5 ప్యాకెట్ల వరకు వాడడం అనేది జరుగుతుంటుంది. సో నార్మల్గా ఏం చేస్తుంటారు రైతులు, వరుసకు మధ్య 90 సెంటీమీటర్లు లేదంటే 120 సెంటీమీటర్లు లేదంటే వరుసలోని మొక్కకు మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్లు, అంటే ఎటు చూసినా అచ్చు కొట్టుకునే విధంగా ఉండే విధంగా కలుపు నివారణ కోసము అంతకుముందు సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ పద్ధతి లోపల ఏంటి అంటే వరుసకు మధ్యలో దూరం వచ్చేసి 90 సెంటీమీటర్లు, వరుస లోపట ఉన్నటువంటి మొక్కకు మధ్య దూరము 10 సెంటీమీటర్లు ఉండే విధంగా, లేదంటే వరుసకు మధ్య దూరము 80 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరము 20 సెంటీమీటర్లు ఉండే విధంగా చేసుకున్నట్లయితే మనకు ఎకరాకు ఎక్కువ మోతాదు లోపల మొక్కలు రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి, విత్తన మోతాదు. ఈ అధిక సాంద్రతలో పత్తి విధానానికి ఓన్లీ విత్తన మోతాదు ఒకటి అంశం. రెండోది ఏంటి అంటే మనం ఏం చేస్తుంటాము, రైతుల్లో ఉండేటటువంటి అపోహ ఏంటి, ఎంత ఎక్కువగా పెరిగినట్లయితే పత్తి పంట లోపల అంత నాకు కాయలు వస్తాయి, అంత దిగుబడి వస్తుంది అనేసి అనుకోవడం అనేది జరుగుతుంటుంది. రైతుల పొలాల్లో చూసినట్లయితే 2 మీటర్లు 3 మీటర్ల వరకు హైట్ వస్తే నాకు బాగా దిగుబడి వచ్చిందని వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. బట్ అక్కడ చూసుకున్నట్లయితే మొక్కల సంఖ్య చాలా తక్కువ, దీంట్లో చూసుకున్నట్లయితే మొక్కల సంఖ్య 3 ఇంతలు. నార్మల్గా సాగు చేసేటటువంటి విధానంతో పోల్చినట్లయితే ఇక్కడ ఎకరాకు ఉండేటటువంటి మొక్కల సంఖ్య 3 ఇంతలు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో చెట్టుకు 40 నుంచి 50 కాయలు వచ్చినా కూడా, ఇక్కడ ఒక్కో చెట్టుకు 15 నుంచి 20 కాయలు వచ్చినా కూడా ఇంకా రెట్టింపు దిగుబడిని పొందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎందుకు అని మీరు అడగొచ్చు. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే పత్తి పంట శాఖయోత్పత్తి జరుగుతూ ఉంటే, అంటే శాఖయోత్పత్తి అంటే పెరుగుదల, ఎంత ఎక్కువగా పెరుగుదల జరుగుతూ ఉంటే పోషకాలు అనేవి ఈ మొక్క ఏం చేస్తుంటుంది, భూమి లోపల నుంచి పోషకాలను గ్రహిస్తూ ఉంటుంది. సో ఈ శాఖయోత్పత్తి కోసము
పోషకాలన్నీ కూడా పైకి సరఫరా అవుతూ ఉంటాయి. కాస్తున్నటువంటి పూత పిందెకు

అంటే మొదటి దశలో వచ్చినటువంటి పూతపిందకు సరైనటువంటి పోషకాలు అందక ఏమైపోతాయి, పూతపిందె రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా మంది రైతులు చెప్తుంటారు, ఫస్ట్ వచ్చిన 10 కాయలు కానీ, ఫస్ట్ వచ్చిన కింద వచ్చినటువంటి కాయలన్నీ కూడా సార్ కుళ్ళిపోయినేసి లేకపోతే రాలిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మొక్క గ్రహిస్తున్నటువంటి పోషకాలన్నీ కూడా మొక్క పెరుగుదలలో భాగంగా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఈ పూతకు పిందకు కాయలకు రాకపోవడం వల్ల బలహీనపడి రాలిపోవడం అనేది జరుగుతుంది. ఈ అధిక సాంద్రత పద్ధతిలో పాటించవలసినటువంటి ఇంకొక విషయం, ఫస్ట్ ఏమన్నాను, విత్తే విత్తన మోతాదులో పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది, విత్తుకునే విధానంలో విత్తన మోతాదుతో. రెండోది ఏంటంటే ఈ పద్ధతి లోపల మొక్కను 90 నుంచి 100 సెంటీమీటర్లు అంటే మీటర్ కంటే తక్కువ హైటు మాత్రమే ఉండే విధంగా చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలి, పెరుగుదల నియంత్రణ హార్మోన్లను పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేంటి, మెపిక్వాట్ క్లోరైడ్. ఎప్పుడు పిచికారీ చేయాలి సార్ దీన్ని, అంటే మనం ఎప్పుడైతే స్క్వేర్స్ అంటాం పూత రావడం స్టార్ట్ అవుతుంటుందో 45 నుంచి 60 రోజుల వ్యవధి లోపల ఒకసారి పిచికారీ చేయాలి. లీటర్ నీటికి 1 ml చొప్పున పిచికారీ చేసినట్లయితే ఇదేంటంటే పెరుగుదల నియంత్రణ హార్మోన్గా పనిచేస్తుంది, అంటే పెరగనివ్వదు. పెరగనీయకపోవడం వల్ల ఏమవుతుంది, మొక్క గ్రహిస్తున్నటువంటి పోషకాలన్నీ కూడా పక్క కొమ్మలకు అక్కడ ఉన్నటువంటి పూతకు కాయలకు పోవడం అనేది జరుగుతుంది. తద్వారా కాయలు బలంగా మంచి సైజు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్లో ఏం చెప్పాను మీకు, నార్మల్గా మీరు సాగు చేస్తున్నటువంటి విధానంలో 40 నుంచి 50 కాయలు వచ్చినా, ఈ విధానం లోపల 20 కాయలు వచ్చినా కూడా ఒకటే. ఎందుకంటే ఇక్కడ 7,000 మొక్కలు ఉన్నట్లయితే ఇక్కడ 21,000 మొక్కలు రావడం అనేది జరుగుతుంటుంది. తద్వారా కాయ సైజు మంచిగా వచ్చేసి కాయలు మంచిగా పగిలి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా అధిక సాంద్రత పద్ధతిలో విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారంగా ఉంది. రాబోయే రోజుల్లో యాంత్రీకరణ వచ్చినప్పుడు ఈ విధానం లోపల హార్వెస్టర్స్ కూడా బాగా పనిచేసి సాగు వ్యయం తగ్గి అధిక దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది కూడా ఎక్కువగా ఉంది.

0: ప్రత్తి పంటలో ఎరువులు మరియు సస్యరక్షణ చర్యలను ఏ విధంగా చేస్తే బాగుంటుంది? వాటి యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది? పూర్తి వివరాలతో తెలియజేయండి సార్.
1: సో పత్తి పంట లోపల విత్తుకున్న తరువాత కలుపు యాజమాన్యం తర్వాత ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎరువుల యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం చేసినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. అసలు పత్తి పంటకు ఏ విధంగా ఎరువులను మనం అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనం పత్తి పంటకు చూసుకున్నట్లయితే నత్రజని ఎరువులు అంటే యూరియా రూపంలో మనం అందించినట్లయితే ఎకరాకు 100 నుంచి 110 కేజీల వరకు యూరియా అనేది అవసరము. అదేవిధంగా భాస్వరం చూసుకున్నట్లయితే 150 కేజీల భాస్వరం అనేది అవసరము. సో ఈ భాస్వరాన్ని ఎప్పుడు వేయాలి? ఆఖరి దుక్కి ఎప్పుడైతే మనం దున్నుతుంటామో ఆఖరి దుక్కిలోనే ఈ 150 కేజీల భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో తీసుకున్నట్లయితే ఈ భాస్వరాన్ని భూమి లోపల ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నినట్లయితే మొక్క విత్తుకున్న సమయంలో మొక్క వేర్లు బాగా బలంగా తయారవడానికి ఇవి దోహదపడుతూ ఉంటాయి. అదేవిధంగా పొటాషియం చూసుకున్నట్లయితే ఎకరాకు 50

కేజీలో పొటాషియం, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అనేది అవసరము. ఎరువులను ఏ సమయంలో అందించాలి, ఏదైతే నత్రజని మరియు భాస్వరం ఉందో ఈ రెండింటిని కూడా, నత్రజని మరియు పొటాషియాన్ని మూడు దఫాలుగా విభజించుకోవాలి. మూడు దఫాలుగా విభజించుకొని మొదటి సగాన్ని విత్తనాలు విత్తే ముందు, మిగతా సగాన్ని మూడు భాగాలుగా విభజించుకొని 20 రోజుల వ్యవధిలో, విత్తిన రోజు నుంచి 20 రోజుల వ్యవధిలో, 40 రోజుల వ్యవధిలో, 60 రోజుల వ్యవధిలో, లేదు అన్నచో నల్లరేగడి నేలల్లో అనుకుంటే విత్తిన నాటి నుంచి 30 రోజుల్లో, 60 రోజుల్లో, 90 రోజుల్లో మిగతా ఫస్ట్ సగం వేసినటువంటి సగాన్ని ఆఖరి దుక్కిలో, నత్రజని మరియు పొటాషియాన్ని సగాన్ని ఆఖరి దుక్కిలో, మిగతా సగాన్ని ఈ మూడు భాగాలుగా విభజించుకొని విత్తిన రోజు నుంచి మనం 20, 40, 60 లేదంటే 30, 60, 90 రోజుల్లో వేసినట్లయితే మొక్కలు తమకు కావాల్సినటువంటి పోషకాలను గ్రహించేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడన్నా మనం సూక్ష్మధాతు లోపాలను గమనించినట్లయితే, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, బోరాన్ కానీ గమనించినట్లయితే దానికి తదనుగుణంగా కావలసినటువంటి జింక్ సల్ఫేట్ కానీ, మెగ్నీషియం సల్ఫేట్ కానీ, బోరాక్స్ని కానీ కూడా స్ప్రే చేసినట్లయితే దిగుబడులు తగ్గకుండా ఉండేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. పత్తి లోపల ఇంకో సమస్య ఏంటి అంటే పూత పిందె రాలడం. దీనికోసం ఏంటంటే బెట్ట పరిస్థితుల లోపల మనము నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 10 ppmను కానీ లేదంటే సైకోసిల్ 60 ppmను కానీ స్ప్రే చేసినట్లయితే మనం ఈ పూత పిందె రాలకుండా ఉండడానికి గమనించవచ్చు. అదేవిధంగా బెట్ట పరిస్థితుల లోపల పైపాటుగా 20% యూరియా అంటే లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాను కూడా స్ప్రే చేయొచ్చు, లేదంటే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ను స్ప్రే చేసినట్లయితే కూడా బెట్ట పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సస్యరక్షణ చర్యలను చూసుకున్నట్లయితే పత్తి పంటలో ఎక్కువగా వచ్చేటటువంటిది ఏంటి అంటే రసం పీల్చేటటువంటి పురుగులు. సో దీనికోసం ఏం చేయాలి అంటే కాండం పూత ఇమిడాక్లోరోపిడ్ 1:20 రూపంలో, అంటే 1 పాలు ఇమిడాక్లోరోపిడ్, 20 పాలు నీటిని తీసుకుని కాండం పూత పద్ధతిలో చేసినట్లయితే రసం పీల్చేటటువంటి పురుగులను నివారించడానికి ఆస్కారం. విత్తనాలు ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి ఉంటాయి కాబట్టి కొద్ది రోజుల వరకు అవి తట్టుకోగలుగుతాయి. దాని తర్వాత మనం ఈ కాండం పూత పద్ధతిని పాటించినట్లయితే కూడా రసం పీల్చేటటువంటి పురుగుల ఉధృతిని తగ్గించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సార్ మాకు ఈ కాండం పూత పూయడం అనేది లేబర్ సరిగ్గా దొరకరు, మాకు సమయాభావం ఎక్కువగా పడుతుంటుంది, ఖర్చులు ఎక్కువగా అవుతున్నది అనుకున్న పక్షాన లీటర్ నీటికి 0.4 ml చొప్పున ఇమిడాక్లోరోపిడ్ను కానీ లేదంటే 0.2 grams ఎసిటమిప్రిడ్ను కానీ లేదంటే 1.5 grams ఎసిఫేట్ను కానీ లేదంటే 0.2 grams థయోమెతాక్సిమ్ను కానీ స్ప్రే చేసినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల నివారణను మనం నివారించుకోవచ్చు. తెల్లదోమ ఉన్నట్లయితే లీటర్ నీటికి 1.5 grams ఎసిఫేట్ను కానీ లేదంటే 0.2 grams థయోమెతాక్సిమ్ను కానీ తీసుకొని స్ప్రే చేసినట్లయితే కూడా మనము ఈ తెల్లదోమలను నివారించవచ్చు. పిండి నల్లి, ముఖ్యంగా మళ్ళీ వచ్చేది ఏంటంటే పిండి నల్లి, ఇది కాండం పైభాగాన కానీ కొమ్మల మీద కానీ ఆకుల మీద కానీ గమనించడం జరుగుతుంటుంది. ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి, 0.2 grams ఎస్టమిప్రిడ్ కానీ లేదంటే 0.2 grams థయోమెతాక్సిమ్ను కానీ లేదంటే 1.5 grams ఎసిఫేట్ను కానీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. తర్వాత ఇంకోటి వచ్చేటటువంటి రోగం ఏంటంటే వేరుకుళ్ళు రోగం. దీనికి అధిక వర్షాలు అనేవి కారణము. దీనికోసం ఏం చేయాలంటే విత్తన శుద్ధి చేసినట్లయితే కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు. లేదంటే మనం ఏం చేయాలి, ఎకరాకు 2 kgs ట్రైకోగ్రామ్ విరిడే తీసుకొని 90 నుంచి 100 kgs పశువుల బాగా చివికినటువంటి పశువుల పేడ లోపల కరిపేసి కూడా మనము భూమికి అప్లై చేసినట్లయితే కూడా మనం ఈ వేరుకుళ్ళును తగ్గించేటందుకు ఆస్కారం ఉంది. లేదంటే కాపరాక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 3 grams చొప్పున కూడా మొదళ్ళు బాగా తడిసే విధంగా చేసినట్లయితే కూడా మనం ఈ వేరుకుళ్ళును నివారించవచ్చు. ఇంకొకటి ఏంటిది, కాయ తొలచు పురుగు మరియు గులాబీ రంగు పురుగు ఉధృతి. సో ఈ రెండిటి కోసం కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా, అంటే ఫిరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలను పెట్టుకోవడము, పంగకర్రలను ఎకరా 10 వరకు పెట్టుకోవడము, తద్వారా కూడా మనం వీటి యొక్క ఉధృతిని నివారించవచ్చు. లేదంటే ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటటువంటి పరాన్నజీవి కార్డ్స్ అంటే చిన్న చిన్న అట్టముక్కలు, పరాన్నజీవి ఉన్నటువంటి అట్టముక్కలను మనము 60,000 ఆ పరాన్నజీవులు ఎన్నుండ
ఉండాలి అంటే ఎకరాకు 60,000 పరాన్నజీవులు ఉండే విధంగా 3 దశల లోపల 10 రోజుల వ్యవధిలో ఆ కార్డ్స్ను మనం అక్కడక్కడ స్టిక్ చేసినట్లయితే దానిలో ఉన్నటువంటి పరాన్నజీవులు బయటకు వచ్చేసి వీటి లార్వాలను తినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవడం ద్వారా కూడా మనము ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు

0: ప్రక్రియను చేపట్టడం ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతి మరియు కాయదొలుచు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా సస్యరక్షణ చర్యలను మరియు ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా సరైనటువంటి సమయంలో నివారణ జరిపేసి అధిక దిగుబడులు పొందేటందుకు ఆస్కారము ఎక్కువగా కలదు.
1: ప్రతి పంటలో

0: డాక్టర్ తేజావత్ లక్ష్మణరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ భూక్యా వీరన్న.
1: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हा? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी हा? माटी भी तंदुरुस्त और लोग अरे पहली वाली बात कहा
1: पर हम तो सब ही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
1: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
1: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
4: अक्का चोड़ू చూపించు నా ఫేవరెట్ కలర్
5: ఎప్పుడు షాపింగ్
4: నాకు తెలుసమ్మా ఖర్చు పెట్టే వయసు ఇదే మరి రైట్
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు
7: నాకు తెలుసు నాన్న పొదుపు చేయండి సరైన చోట పెట్టుబడి పెట్టండి పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది
4: నాకు తెలుసు కదా
7: ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర గురించి ఐసిడిఎస్ కోడుమూరు సిపిడిఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో మీకు వినిపిస్తున్నాం.
9: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. శ్రోతలకు నమస్కారం. మహిళాభివృద్ది మహిళా సాధికారత దిశలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, మరి లబ్ధిదారులు ఎవరు, ఈ విషయాల గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. నమస్కారం అండి వరలక్ష్మి దేవమ్మ.
10: నమస్తే.
9: మరి ముఖ్యంగా మహిళా సాధికారతలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటంటారు? అసలు
10: స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా మాతృమరణాలు శిశు మరణాలు తగ్గించి తర్వాత ఈ యుక్త వయసు బాలికలను స్త్రీలను సాధికారత దిశగా తీసుకుని వెళ్లడం కోసమని ఈ శాఖలో అంగన్వాడీ కేంద్రాలను శిశు గృహాలు తర్వాత స్వాధార్ హోమ్స్ ఐసీపీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మొదలగు స్కీమ్స్ అన్నింటినీ కూడా రన్ చేస్తుందండి. వీటిలో పిల్లలు మరియు తల్లుల కోసము ఐసీడీఎస్ అనే వింగ్ ఉంది. ఈ ఐసీడీఎస్ లో నేను కోడుమూరులో సీడీపీఓగా పనిచేస్తున్నా. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే స్త్రీ శిశు అంటే తల్లులు పిల్లల సంక్షేమము, మాతృమరణాలను శిశు మరణాలను అరికట్టడం, తర్వాత వార్డులో లోపపోషణ లేకుండా చేయడం కోసమని అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
9: అంటే మీరు చెప్పారు తల్లి మరణాలు శిశు మరణాలను తగ్గించే విధానంలో శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అని. మరి గతంలో 10 ఏళ్ల కిందటికి ఇప్పటికి మీరు సాధించినటువంటి ప్రగతి ఏమిటి ఈ అంశంలో?
10: గతంలో 1000 మంది పిల్లలు పుడితే 1000 మందిలో 79 మంది పిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. 29 నుంచి 30 మధ్యలో ఉంది. అవగాహన కార్యక్రమాల వలన మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు బాలింతలకు పిల్లలకిచ్చే పౌష్టికాహారం వలన మేము 30 వరకు ఆ సంఖ్యను తగ్గించడం జరిగింది. అట్లానే మాతృమరణాల సంఖ్యను కూడా మేము 100,000 మంది గర్భవతులు ప్రసవిస్తే అది దాదాపు 80 మంది చనిపోయేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా మేము గణనీయంగా తగ్గించినాము, 40-45 మధ్యలో ఉంది. దీన్ని కూడా తగ్గించి పూర్తిగా అంటే మాతృమరణాలు శిశు మరణాలు లేకుండా చేయడము, మరియు పిల్లల్లో లోపపోషణ తగ్గించడము. గతంలో లోపపోషణ ఉన్న పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే దాదాపు 15% నుంచి 20%

0: పర్సెంట్ 30% ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా తక్కువ అనమాట. 3%, 2%, 5% లోపుకు తక్కువ బరువు ఉండే పిల్లలు, లోపపోషణ ఉన్న పిల్లలు ఉంటున్నారండి. మేము ఈ 25-30 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి అనమాట.
1: అంటే ముఖ్యంగా మాతృ మరణాలు తగ్గించడంలో కీలక పాత్ర అన్నారు కదా, అంటే ఇంటి వద్ద కాన్పులు చేయడం నిరోధించడం, ఆసుపత్రికే కాన్పు కోసం తీసుకెళ్లాలి అనే అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు?
0: మేము గర్భవతి అయిన వెంటనే నమోదు చేసుకుంటామండి అంగన్వాడీ కేంద్రంలో. వాళ్లకు ఎట్లాంటి హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి, ఏమేమి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్ మాత్రలు వాళ్లకు ఇప్పించడం జరుగుతుంది. ఇది ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆమెకు హాస్పిటల్ ప్రతి నెల ఏఎన్ఎం వస్తుంది అనమాట అంగన్వాడీ కేంద్రంలో. ఆమెకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది, తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తుంది. అప్పుడు ఆమెకు చెప్తామన్నమాట, ఇట్లా హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రధానమంత్రి మాతృత్వ వందనా యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. అట్లానే మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆమెకు నమోదు చేసుకుని ఈ ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్ తో పాటు పోషకాహారాన్ని కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకు కావలసిన 3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఆయిల్, 5 లీటర్స్ మిల్క్, 25 గుడ్లు, దాంతో పాటు బాల సంజీవిని కిట్ ఇస్తాం. దీంట్లో 5 రకాల వస్తువులు ఉంటాయి. 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ చిక్కి, 1/2 కేజీ ఎండు ఖర్జూరాలు ఉంటాయన్నమాట. ఇది ఆమె వాళ్ళ కుటుంబంలో తినే ఆహారంతో పాటు అదనంగా తీసుకోవడం వలన ఆమె సరైన బరువు, అంటే ప్రతి గర్భవతి కూడా ప్రసవం అయ్యే లోపల 8 కేజీల నుంచి 12 కేజీల బరువు పెరగాలి, అప్పుడే బిడ్డ 2.5 కేజీలతో పుడతాడు. అట్లానే ఆమె హెచ్బీ లెవెల్ కూడా, ఆమెకు ప్రసవంలో చాలా రక్తస్రావం జరిగి హెచ్బీ తగ్గిపోతుంది కాబట్టి, ఆమెకు తక్కువ హెచ్బీ ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆమె హెచ్బీ లెవెల్ కూడా 12 వరకు పెంచడానికి మేము ఐరన్ మాత్రలు ఇవ్వడము, అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన కృషి చేస్తూ ఆమెకు హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ఇట్లాంటి లాభాలంటే ఆమె ప్రాణానికి హాని లేకుండా సుఖ ప్రసవం అవుతుంది, బిడ్డ తల్లి ఇద్దరు కూడా సుఖంగా ఉండొచ్చు అనేది కుటుంబంతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామండి.
1: ముఖ్యంగా అంటే మీ శాఖ వారు అందించే ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే లబ్ధిదారులుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, ఎటువంటి అంశాలు మీరు పరిగణలో?
0: అంగన్వాడీ కేంద్రాల ద్వారా, అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు ఏంటంటే గర్భవతులు, బాలింతలు, గర్భవతి, ఆమెకు కన్సీవ్ అయిన 45 డేస్ కు కన్సీవ్ అవుతుంది, ఆమె గర్భస్థ శిశువు నిర్ధారణ చేసుకున్నాక అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత 6 నెలల వరకు మేము వాళ్ళని లబ్ధిదారులు, అంటే గర్భవతులు, బాలింతలు, బిడ్డ పుట్టినప్పటి నుంచి మళ్లీ బిడ్డకు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు, స్కూల్లో వాళ్ళను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేంత వరకు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని వివిధ స్థాయిల్లో, అంటే గర్భవతికి, బాలింతకు మేము పోషకాహారం ఇస్తాము. అట్లానే బాలింతకు 6 నెలలు నిండి 7వ నెల పడిన వెంటనే తల్లికి బదులుగా బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బిడ్డకి ఏంటంటే ఈ 6వ నెల నిండిన వెంటనే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలి. ఈ అనుబంధ ఆహారంలో భాగంగా బాలామృతము అని ఇస్తాము. అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం అని 2.5 కేజీల ప్యాకెట్ ఒకటి ఇస్తామన్నమాట, అది సీల్డ్ ప్యాకెట్.
1: అంటే బాలామృతం అంటే ఏంటి?
0: బిడ్డకు ఇప్పుడు బయట మనం సెరిలాక్ లాగా ఎట్లా ఉందో అట్లా తృణధాన్యాలు, పప్పు దినుసులు, అన్ని రకాల విటమిన్స్ ఫోర్టిఫైడ్ చేసి అది ఒక పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. సెరిలాక్ కంటే చాలా బలవర్ధమైనది, అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడా 2.5 కేజీల ప్యాకెట్ ను నీట్ గా చాలా సీడ్లు ప్యాకెట్ లో ఇస్తామన్నమాట. దీన్ని ఒక గాలి దూరని డబ్బాలో పోసిపెట్టుకుని రోజుకు 100 గ్రామ్స్, అంటే 6వ నెల నుండి 7వ నెల ఈ రోజు పడితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకు 100 గ్రాములు ఫస్ట్ ఏంటి, కొంచెం గుజ్జు పదార్థాలుగా చేసుకుని గోరువెచ్చటి పాలల్లో కొంచెం ఒక ఉడుకు ఉడికిచ్చి తినిపించాలి. ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు, ఉదయం అలవాటు చేసేటప్పుడు అప్పుడప్పుడు 2 స్పూన్లు చేసుకోవాలి. అట్లా 1-2 నెలల తర్వాత కొంచెం గుజ్జులాగా చేసి పెట్టాలి. తర్వాత దాన్ని లడ్డూలాగా చేసి రోజుకు 100 గ్రామ్స్ చొప్పున బిడ్డకు తినిపిస్తున్నారు. అంటే ఈ బాలామృతంతో పాటు మేము పాలిస్తాం వాళ్ళకు, టేక్ హోమ్ రేషన్ ఇంటికి తల్లికి ఇచ్చేస్తాం అన్నట్టు. 2.5 లీటర్ పాలిస్తాం రోజుకు 100 ml చొప్పున బిడ్డకు తాపించడం కోసం. అట్లానే 25 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బిడ్డకు 7వ నెల నుంచి 3వ సంవత్సరం వరకు ప్రతి నెల మేము 2.5 కేజీ బాలామృతము, 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు వాళ్లకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే తల్లికి డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఎట్లా తినిపించాలి అనేది, తల్లికి అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. ఇవి కాకుండా ఇంట్లో ఆహార పదార్థాలను ఏ విధంగా ఆమె చేసి పెట్టాలి. అంటే చాలా మంది వాళ్ళు తినే అన్నమే పెడుతుంటారు, తర్వాత అది ఒక సంవత్సరం తర్వాత వాళ్లతో పాటు కూర్చోబెట్టుకుని పెడితే మంచిది, కానీ ఏడో నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎక్కువ జారుడుగుండే పదార్థాలను ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది. తల్లి జావ లాంటిది చేసి పెట్టాలి, తర్వాత కొంచెం గుజ్జు పదార్థాలు పెట్టాలి, తర్వాత కొంచెం గట్టి ఉండే మెత్తటి ఆహార పదార్థాలు పెట్టాలి. బిడ్డకు 1.5-2 సంవత్సరాలు వచ్చేలోపు పెద్దవాళ్లు తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు ఉండాలి. బిడ్డకు 1 సంవత్సరం వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం నేర్పించాలి. మనకు సీజనల్ దొరికే ఆకుకూరలు కూరగాయలు అన్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. కుటుంబానికి ఆర్థిక భారం తప్పించి మనం ఇంట్లో గనక తల్లి 1/2 గంట బిడ్డ కోసం కేటాయిస్తే చాలా మంచి పౌష్టికాహారాన్ని చేసి బిడ్డకు అందించవచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తుంది అనమాట. అంటే గర్భవతిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అయితే మేము అడాల్సెంట్ ఏజ్ వరకు అంటే దాదాపు 18 ఇయర్స్ వరకు కూడా ఆమె అనీమిక్ కాకుండా ఆమెను చూసి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది.
1: ముఖ్యంగా కిశోర బాలికల సంబంధించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి?
0: కిశోర బాలికలకు మేము అవగాహన కార్యక్రమాలు చేస్తామండి. ఈ సంవత్సరం కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమ్మర్ క్యాంపైన్ అంటే స్కూల్స్ అన్ని సెలవులు ఉంటాయి కదా, మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వారంలో 2 ప్రోగ్రామ్స్ చొప్పున సమ్మర్ క్యాంపైన్ అంటే చైల్డ్ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎట్లాంటి నష్టం వస్తుంది, తర్వాత వాళ్లకు ఎట్లాంటి చట్టాలున్నాయి, వాళ్ళ అనీమిక్ ఉండడం వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనే విషయాలపై సమ్మర్ క్యాంపైన్స్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము వారంలో 2 సార్లు వాళ్ళని అంగన్వాడీ కేంద్రాలకు పిలుచుకుని హెచ్బి తక్కువ ఉంటే వాళ్లకు వచ్చే నష్టాలేంటి, తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ గురించి ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పిస్తుంటామండి. అట్లాగే బాల్య వివాహాలు, ఈ బాల్య వివాహాలు అంటే చాలా మంది 10th అయిపోయిన వెంటనే పెళ్లి చేసేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వల్ల పుట్టే బిడ్డలకు తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడము, మాతృమరణాలు శిశుమరణాలు జరగడం జరుగుతుందన్నమాట. ఇది పిల్లలతో పాటు తల్లులకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. స్కూల్ కు వెళ్లే పిల్లలకైతే స్కూల్లో వారానికి ఒకరోజు ఒక ఐరన్ మాత్ర ఇస్తారండి. డ్రాప్అవుట్స్ కూడా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల నుండి వాళ్ళకు ఐరన్ మాత్రలు ఇవ్వడము, వాళ్లకు పోషకాహారం గురించి తెలియజేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నామండి.
1: బాగుందండి. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారతలు అంటే స్వయం ఉపాధి పొందడానికి అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటి, వారికి కల్పిస్తున్న అవకాశాలు ఏంటి?
0: మేము ఈ ఏజీ గర్ల్స్ కానీ తర్వాత 18 నుంచి 45 సంవత్సరాల స్త్రీలకు కానీ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే పెడతామండి, VHND అని పెడతాము. హెల్త్ వాళ్లతో టైఅప్ అయి పెడతామన్నమాట. ప్రతి నెలలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతాము. దీంట్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించింది కాకుండా మా శాఖ ద్వారా ఎట్లాంటి అవకాశాలున్నాయంటే మేము స్వాధార్ హోమ్స్ లో వాళ్లకు వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తాము. మొత్తం ఎక్కడెక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు 10th క్లాస్ లో గనక వాళ్ళ చదువును ఆపేస్తే చదివిచ్చే స్తోమత లేకనో ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకనో బాల్య వివాహాలు చేద్దాము అనుకునే వాళ్లకు కూడా మా దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి, బాల సదనాలు ఉన్నాయి. ఆ బాల సదనాల్లో పిల్లలను చేర్పించడము, బాల సదనాల తర్వాత KGPVS లో ఆ పిల్లలను తీసుకెళ్లి చదివించడము, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా శిశు సంక్షేమ శాఖలో కాలేజ్ ఎట్ హోమ్స్ ఉన్నాయండి, అంటే డిగ్రీ నుంచి పీజీ వరకు చదివిస్తారు. వాళ్ళు ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో చేస్తామంటే కూడా చేర్పిస్తారనమాట. ఇట్లా మేము వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవి కాకుండా ఎన్జిఓస్ ద్వారా రన్ అయ్యే ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో కూడా వాళ్ళను చేర్పించడం జరుగుతుంది. వాళ్లకు ఎక్కడెక్కడైతే అంటే మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాళ్ల కాళ్లపై వాళ్ళు నిలబడాలి. సాధికారత అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోగలిగినప్పుడే వాళ్లకు సాధికారత ఉంటుంది. ఆ దిశగా మేము వాళ్లను ఎడ్యుకేషన్ లో కానీ వాళ్ళు ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్స్ చేస్తామంటే చేస్తారు. ఏవైనా ఉద్యోగావకాశాలు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అనంటే ఈ సంస్థల నుంచి శిక్షణ పొందిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది.
1: శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సదుపాయాలు ఉన్నాయి.
0: సదుపాయాలు అంటే బాల సదనాలు, ఈ హోమ్స్, వీటిల్లో చదువుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి.
1: ఇవి కాకుండా ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మీరు అందించే సేవల్లో ఇంకా ఏమున్నాయి?
0: మేము ఈ గర్భవతులు, బాలింతలు, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారని ఇప్పుడు చెప్పుకున్నామండి. అట్లానే వాళ్ళు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూనే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే కార్యక్రమం ఒకటి మా సేవల్లో, అది ఒక చాలా ముఖ్యమైన సేవ అండి.
1: ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో నర్సరీ అంటే
0: నర్సరీ 3+ పిల్లలు, 3+ పిల్లలకు మేము పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ బలవంతంగా బట్టీలు పట్టించడం కానీ లేకపోతే కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ ఉండదు. వాళ్లకు మనకు ప్రభుత్వం నుంచి కిట్ ఒకటి వస్తుంది అన్నమాట, రకరకాల ఆట వస్తువులు ఉంటాయి, పాటల ద్వారా ఆటల ద్వారా

0: నెలలో రెండు పాటలు, రెండు కథలు, ఇంగ్లీషు రైమ్స్, తెలుగు రైమ్స్ ఇట్లాంటివన్నీ నేర్పించడము. వాళ్లకు ఈ PP1 వాళ్లకు PP3+ పిల్లలు PP1 అంటారనమాట, ప్రీ ప్రైమరీ 1 అనమాట. తర్వాత 4+ పిల్లలు PP2 అనమాట. వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండే పుస్తకాలను కూడా, అంటే నంబరింగ్ ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, తర్వాత తెలుగు రాయడానికి ఒకటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడానికి ఒకటి, అట్లా నాలుగు రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలు చూస్తే కూడా తెలుస్తుంది అసలు, అంటే ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్లలో 2-3 వేలు పెట్టి కొన్న పుస్తకాలకు ధీటుగా ఉంటాయన్నమాట. అట్లాంటి పుస్తకాలను కూడా ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వస్తుంది, PP1 వాళ్లకు ఏ బుక్ లో ఏ పేజీ రాపించాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేపించాలి, ఆ పాటలు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆ పాటలు అవి స్కూల్లో చెప్పడమే కాకుండా ఆ 3+ పిల్లల తల్లులకు ఒక గ్రూప్ చేసింటారు, ఒక వాట్సాప్ గ్రూప్, 4+ పిల్లలకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అక్కడ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆ మెసేజెస్ ఆ గ్రూప్స్ లోకి పంపిస్తారు. దాంట్లో ఎట్లా అంటే యూట్యూబ్ URL ఒకటి ఉంటుందండి, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ లో చూసి అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చెప్పిన దాన్ని తల్లి కూడా ఇంట్లో చేపిస్తుంది. అట్లానే ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇంటికి ఇచ్చి పంపిస్తాము. ఒక పేజీలో ఆల్ఫాబెట్ ఏ రాయాలి, ఒక 2-3 సార్లు ఒక లైన్ రాపిస్తుంది టీచరు, అంగన్వాడీ టీచరు, మిగిలినవి ఇంటి దగ్గర తల్లి చూసి రాపించడం కోసం అనుకూలంగా మేము అవి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇట్లా PP1 PP2 ప్రతిదీ కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా వాళ్ళు బొమ్మలను టచ్ చేసి అంటే అనుభవించి స్పర్శతో నేర్చుకుంటారు కాబట్టి బలవంతంగా ఉండదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు స్కూల్స్ లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్లకు గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్ గా వచ్చిన పిల్లల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నారు కాబట్టి. ఇంకా అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఇంకోటి ఏంటంటే భోజనం కూడా మేము అక్కడే పెట్టేస్తాం.
1: కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసింది, ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ICDS కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసింది. తరువాతి అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రారంభమవడంతో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో కీలక సన్నాహక సమావేశం జరిగింది. అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేసి గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కింద తప్పులున్న వారికి, మ్యాపింగ్ కానివారికి ఇచ్చిన నోటీసుల పరిష్కారంపై రాష్ట ఎన్నికల కమిషనర్ సవరించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు. మొత్తం 92,88,181 నోటీసులకు గాను 88,52,173 నోటీసులు పంపిణీ చేశారు. 61,87,444 విచారణలు పూర్తవగా తుది జాబితాలో ప్రచురణకు 48,88,76 మంది అర్హత సాధించారు. ఖరీఫ్లో పప్పుధాన్యాల సాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రబీ సదస్సులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన మంత్రి తుమ్మల పామాయిల్ దిగుమతి సుంకం పెంపు, కరువు ప్రాంతాలకు సాయం, అదనపు కేవీకేల మంజూరుతో పాటు కొడంగల్ అగ్రిపార్క్కు సహకారం కోరారు. జర్మనీ పర్యటనలో ఉన్న తెలంగాణ అసెంబ్లీ ప్రతినిధి బృందం ఫ్రాంక్ఫర్ట్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో పెట్టుబడుల అవకాశాలు, తెలుగు ప్రవాసుల అనుసంధానంపై చర్చలు జరిపింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలను అధికారులు ఘనంగా సత్కరించారు. ధరణి పేరుతో తమ భూములను ఎర్రవెల్లిలో కలిపారని, సర్వే చేసి న్యాయం చేయాలని శివారు వెంకటాపూర్ గ్రామస్తులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విన్నవించారు. రికార్డులు, క్షేత్రస్థాయి సర్వేల ద్వారా వాస్తవాలను తేల్చి పరిష్కరిస్తామని మంత్రి సమగ్ర విచారణకు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని నవజాత శిశువుల విభాగంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై జాతీయ

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు, తెలంగాణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి ఇతర సభ్యులతో సమావేశమై క్షేత్రస్థాయి పరిశీలనలు, బాధిత కుటుంబాల వివరాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీలో రబీ అభియాన్ సదస్సుకు మంత్రి తుమ్మల హాజరయ్యారు. సదస్సులో రాష్ట రైతుల అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. శాటిలైట్ ఆధారిత సాయిల్ హెల్త్ టెక్నాలజీ అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి లలిత సంగీతం. ఈరోజు శ్రీ వి గోపాలకృష్ణ గారు పాడిన లలిత గీతాలు వింటారు. ముందుగా ఆచార్య తిరుమల రచన చెలీ నీవెవరో రాగానివో కావ్యానివో తుంబురుని నాదానివో.

ఇప్పుడు వినండి. మదిలో నిండిన సుమధుర నాదం, పెదవులపై సుధలూరే రసమయ గీతం. శ్రీ పిబి శ్రీనివాస్ రచన.

0: శ్రీ వి గోపాలకృష్ణ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఈ ప్రసారంలో రాత్రి 9:15 స్పాట్ లైట్, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే 9:30 మనీ టాక్ మంథన్ పరిచయాలతో కూర్చిన కార్యక్రమాలు ఇవి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడోత్సవాల రోజువారీ విశేషాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 10:00

రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అంటే అక్టోబర్ 1వ తేదీ రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కుసుమ పంట సాగు యాజమాన్యం, ఈ విషయం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానానికి చెందిన శ్రీమతి సి మాణిక్య గారు రైతుల ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా కేంద్రం ఫోన్ నెంబర్ 2 నెంబర్లున్నాయి, 2324-0852, మరొకటి 2324-0853, హైదరాబాద్ ఎస్టీటీ కోడ్ 040. ఈ 2 నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు. అక్టోబర్ 1 గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఇప్పుడు పడమటి సంధ్యారాగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పడిన సంప్రదాయ గీతం. సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: రేపు ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:31. చిత్రసీమ సినిమా పాటలు. మౌనరాగం చిత్రం కోసం కార్తీక్ పాడిన వనమాలి గీతం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం కోసం ఉదిత్ నారాయణ బృందం పాడిన కులశేఖర్ రచన, యువని శంకర్ రాజా సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు మరో పాట, నువ్వు నేను చిత్రం కోసం, కేకే ఉషా బృందం, కులశేఖర్ రచన, ఆర్పి పట్నాయక్ సంగీతం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో హిందీ ఆంగ్ల భాషల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: में कंपाउंड के मुकाबलों में भारतीय पदकों की ओर बढ़ने के प्रयास करेंगे। स्क्वैश में महिला टीम सिंगापुर से भिड़ेगी क्वार्टर फाइनल में। जूडो भी कल शुरू होगा और गोल्फ भी, जिसमें पुरुष और महिला दोनों ही मैदान पर होंगे। इसके साथ ही ई स्पोर्ट्स, सेलिंग, कैनो स्लालोम और साइकिलिंग में भी भारतीय खिलाड़ी दिखेंगे।
1: एशियन गेम्स 2026 आईची नगोया।
2: మీరు ఇంతవరకు 2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడోత్సవాల రోజువారీ విశేషాలు విన్నారు ఢిల్లీ కేంద్ర నుంచి రిలే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:20:50. చిత్రసీమ సినిమా పాటలు విందాం.

ఇప్పుడు రాజా చిత్రం కోసం ఆత్రేయ రచనకు చక్రవర్తి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

చిత్రసీమలో ఇప్పుడు ఎల్లారేశ్వరి పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన జీవితం, చిత్రం కోసం రమేష్ నాయుడు స్వరకల్పనలో.

చిత్రసీమలో ఇప్పుడు చిట్టి తల్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జిక్కీ పాడిన జీకే మూర్తి రచన, విజయకృష్ణమూర్తి సంగీతం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు. వి రామకృష్ణ పాడిన పాట విందాం ఇప్పుడు. ఆరుద్ర రచన, కెవి మహాదేవన్ సంగీతం, చిత్రం అందాల రాముడు.

మీరు విన్న ఆ పాట అమ్మాయి పెళ్లి చిత్రం కోసం పి భానుమతి పాడిన దాశరథి రచన, పి భానుమతి సత్యం ద్వయం సంగీతం. ఇప్పుడు వినండి అభిమానవతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి రచన, చక్రవర్తి సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి అన్నదమ్ముల అనుబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వి రామకృష్ణ పాడిన దాశరథ గీతం, చక్రవర్తి సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో దాశరథి రచనకు పూజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరామ్ గానం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీ ఆంగ్ల భాషల్లో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

వివరాలుంటాయి. 7 గంటలకు పెద్దపల్లి జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు వై సంతోష్ కుమార్. 7:15 ఉదయతరంగంలో అంతర్జాతీయ అనువాద దినోత్సవ విశేషాలు. ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం. 2వ భాగం పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణ గారి వయలిన్ వాద్యం. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక ధారావాహిక ప్రసార పరంపరలో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ కె సీతయ్యాచార్యులు గారు పాడిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ భాయిలాల్ బరూట్ గారి వేణుగానం. రేపు 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి. రేపు 12:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమంలో అంతర్జాతీయ అనువాద దినోత్సవం ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే సందర్భంగా భాషాంతరాచే మహత్వ శ్రీ ఉజ్వల ప్రకాష్ ధర్మ గారి ప్రసంగం. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీతంలో నీలమ్మ సంతానం ఘట్టం వగు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ సింగారపు ఉదయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో మల్చింగ్ పద్ధతిలో పంటల నిర్వహణకు సంబంధించిన వివరాలు. 7:15 రేపు రాత్రి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేరుశనగ నాశించే చీడపీడలు, పురుగుల నివారణకు సంబంధించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త కృష్ణసాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో పోషణ్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు. ఈ విషయమై పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి సుధా మారుతి గారితో శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి సంభాషణ వింటారు ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో. రేపు రాత్రి 8:03 ముసలోడి 3వ పెళ్లి హాస్య నాటకం వింటారు రచన శ్రీమతి ఎం విజయలక్ష్మి, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రేపు రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 చర్చా కా విషయ హై. రేపు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడోత్సవ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13:55. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHzలపై కలుసుకుందాం. అంతవరకు శ్రోతల నుంచి సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం, శుభరాత్రి, జై హింద్.